ദീപകചന്ദ്ര പ്രഭാതേ ദീപകോരവിഹി.

0: सुपुत्रो कुलदीपक प्रदोषे दीपकश्चंद्रः రాత్రి వేళ్ళయందు మానవులకు వెలుగును ఇంపించినది చంద్రుడు.
1: ఇట్ ఈస్ ద మూన్ దట్ సెట్స్ ఇల్యూమినేషన్ ఇన్ ద నైట్ టైమ్.
0: ప్రభాతే దీపకోరవి పగటి వేళ్ళయందు మానవులకు ప్రకాశం అందించి దారిని చూపించినది సూర్యుడు.
1: It is the sun that lends light in the daytime and directs his way.

0: త్రిలోకములకు జ్యోతిని వెలిగించినది ధర్మం.
1: ఇట్ ఈస్ ద రైట్నెస్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఫర్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
2: సుపుత్రో కులదీపక,
0: మంచి పుత్రుడు కులములకే కాక తన జాతికి వెలుగును అందిస్తున్నాడు.
1: A virtuous son illumines not only his family but the entire lineage as well.
0: నైతిక ఆధ్యాత్మిక స్త్రీల సంపత్తిని ఇనుముడంత చేయనది విద్య.
1: Education is one that blossoms forth the moral and the spiritual aspects of man.
0: ఏది మంచి ఏది చెడ్డ అని మానవునికి గోచరింప చేయునదే విద్య.
1: ఇట్ ఎన్విజన్స్ ఫర్ హిమ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఈస్ టు ఎడ్యుకేషన్.
0: విద్యావంతుడైనటువంటి సుపుత్రునికి ఉండవలసినటువంటి లక్షణములు ఐదు.
1: దేర్ ఆర్ ఫైవ్ వర్చ్యూస్ దట్ ఎ వర్చ్యస్ బాయ్ షుడ్ హ్యావ్.
0: విద్య,
1: లెర్నింగ్,
0: విద్య. విత్ అనగా ఏది, యా అనగా చీకటిని పోగొట్టున్నది, అది ఏ విద్య?
1: విత్ ద యా కన్స్టిట్యూట్ ద వర్డ్ అండ్ దట్ మీన్స్ దట్ విల్ డిస్పెల్ డార్క్నెస్.
0: రెండవది విజ్ఞానము.
1: సెకండ్ వన్ ఈస్ విజ్ఞానము.
0: విజ్ఞానం అనగా నిత్య అనిత్య విషయములను విమర్శించున్నది, సత్యాసత్యములను ప్రకటించున్నది, ఇది విజ్ఞానం.
1: Vijnana is a talent that enables a person to discriminate between the falsehood and the truth, the temporary and the permanent.
0: Moodavadi krama shikshana.
1: The third one is discipline.
0: Ee krama shikshana anetundi kevalam granthamulu cheta labhyamayyetundi kaadu.
1: This discipline cannot be obtained by bookish learning.
0: Ikka nalugavadi జాతీయత విశ్వాసము, దేశ విశ్వాసం.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ పేట్రియాటిజం, ద ఫెయిత్ ఇన్ వన్స్ నేషనాలిటీ.
0: ఐదవదే సత్శీలము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ వర్చ్యూస్ క్యారెక్టర్.
0: విద్య, విజ్ఞానము, విచక్షణ జ్ఞానము అనగా క్రమశిక్షణ, మానవులకు దేశీయత భావము. ఐదవది శీలము. ఈ ఐదు గుణములు ఐదు ప్రాణములుగా ఉండినటువంటి వాడే సద్గుణవంతుడు.
1: A virtuous one is one who is endowed with these five qualities of learning, of discipline, of discrimination, of nationality and character.
0: కనుక విద్యార్థులకు ఈ ఐదు గుణములు పంచ ప్రాణం.
1: For a student, these five virtues are verily five vital
0: breaths. Atti suputrude jagatunaku jatiki velugunu andistadu.
1: Only such a virtuous son.
0: Kanukane suputru kuladipaka. Ilante suputrudu kulamunaku deepam vanti vaadu.
1: Such a virtuous son is really the lamp for a family and a lineage.
0: ఈ నాటి మానవుని యందు ఈనాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి లోపములు కనిపిస్తున్నాయి.
1: The family and the society today is riddled with many follies and defects.
0: ఈనాటి విద్యా విధానము కేవలము ఒక భౌతికంగా ఒక కృత్రిమైనటువంటి రీతిగా బోధనలు జరుపుతూ ఉన్నాయి.
1: ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ టుడే ఇంపార్ట్స్ లెర్నింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
0: ఇందులో చైతన్యం కాని ఇందులో ప్రయోగశీలం కాని ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: వి డోంట్ ఫైండ్ నైదర్ క్యారెక్టర్ నార్ కాన్షియస్నెస్ ఇన్ దిస్.
0: ఒక శక్తిని కాని విస్మృహను కాని బలమును కాని మానవునికి చేకూర్చుటలేదు.
1: It does not secure for man neither strength nor energy.
0: కనుకనే ఈ విద్యా విధానములో అమితంగా పరిపూర్ణంగా ఒక విప్లవం రావాలి.
1: There should be a far-reaching revolution in the educational system today.
0: Total revolution.
1: Total revolution.
0: అప్పుడే ఈ విద్య యొక్క విలువ మనకు గోచరమవుతుంది.
1: Then only we will understand the heightened value of education.
0: కానీ ఈ విషయమై ప్రభుత్వం యొక్క దృక్పథాన్ని కూడా మార్చుకోవాలి.
1: The world should change its attitude as well.
0: విద్యార్థి యొక్క సౌశల్యం కూడా పెంపొందించుకోవాలి.
1: ఇట్ షుడ్ ఫాస్టర్ ద క్యారెక్టర్ ఆఫ్ స్టూడెంట్.
0: విద్యార్థి తమ యొక్క మనస్సు యొక్క భావమును పరిశీలించుకోవాలి.
1: ఏ స్టూడెంట్ షుడ్ ఎగ్జామిన్ హిజ్ ఓన్ మైండ్.
0: మానసిక పరివర్తన ఏర్పడాలి విద్యార్థి అందు.
1: దిస్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్.
0: అప్పుడే ఇది సరి అయిన విద్యగా మనకు రూపొందుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద ట్రూ ఎడ్యుకేషన్.
0: కానీ ఆనాటి వరకు ఈ విద్య కేవలము గ్రంథ పరిచయంగానే మనకు గోచరమవుతుంది. బుకిష్ నాలెడ్జ్
1: టిల్ టుడే ఎడ్యుకేషన్ అపియర్స్ టు బి ఎ మెజర్ ఆఫ్ బుకిష్ లెర్నింగ్.
0: ఇది కాదు ఈనాడు మనకు కావలసినటువంటిది.
1: ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ నాట్ దిస్.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కనుకనే ఏ విద్యా సంస్థ ఏందైనప్పటికీ మానవులకు నీతి, ఒక విధమైన ఆధ్యాత్మికము, ధార్మిక తత్వము అత్యవసరము.
1: ఇన్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వి నీడ్ ఇంటిగ్రిటీ, మొరాలిటీ, స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి విద్యకు స్వరూపం.
1: ద యూనిటీ ఆఫ్ ద త్రీ ఈజ్ వెరీలీ ది ఎంబాడీమెంట్ ఆఫ్ ట్రూ లెర్నింగ్.
0: ఇది ప్రాచీన కాలం నుండి ఎన్నో విధములుగా ప్రకాశిస్తూ, ప్రబోధిస్తూ, ప్రచరిస్తూ వస్తున్నది.
1: ద ఎన్షియంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ హస్ ఫాస్టర్డ్ ద హార్మనీ ఆఫ్ ద త్రీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈ ఆధునిక యుగము ప్రారంభమైనప్పటికి నుంచి నీతి అన్నటువంటిదే మనకు కనిపించుటది.
1: Unfortunately, with the onset of the modern education,
0: ధార్మిక ఆధ్యాత్మిక శీలతత్వమును మనకు ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: Morality, righteousness and character have vanished.
0: బోధించే అధ్యాపకులు కానీ, విచారించే ప్రభుత్వం కానీ ఇందులో ఏమాత్రం కూడాను తగినటువంటి శ్రద్ధ వహించటం లేదు.
1: Neither the teachers nor the government takes any interest in this regard.
0: భారతీయ సంస్కృతి చాలా ఉన్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఇస్ లాఫ్టీ అండ్ సబ్లైమ్.
0: వేదము, శాస్త్రము, ఇతిహాసము, ఉపనిషత్తులు, పురాణములు ఇవన్నీ కూడా విజ్ఞాన సాగరములు.
1: వేదాస్, ద ఉపనిషత్స్ అండ్ ద గ్రేట్ మైథాలజీస్ ఆర్ ద రిపోజిటరీస్ ఆఫ్ విజ్డమ్.
0: సూర్యుడు సాగరం నుండి ప్రతి దినము కూడాను ఎంతో జలమును తాను ఆవరించి దానిని పైకి తీసుకుని వెళ్లి దాన్ని వర్షంగా కురిపించి జగత్తును సస్యశ్యామలం గావిస్తున్నాడు.
1: ద సన్ ఎవాపరేట్ ద వాటర్ అండ్ పుట్స్ ఇట్ డౌన్ యాజ్ రెయిన్ ఫర్ మ్యాన్కైండ్.
0: సముద్రం నుండి సూర్యుడు ఆవిరి గావించుకుంటున్నటువంటి జలము ఎంత అంత అని చెప్పుటకు వీలు కాదు.
1: ద ఎవాపరేటెడ్ వాటర్ కెనాట్ బి మెజర్డ్.
0: ఇంత జలమును ఆవిరిగా తీసుకున్నప్పటికీ సముద్రము ఒక్క 6 inches కూడాను తగ్గటం లేదు.
1: ఈవెన్ దో ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇస్ ఎవాపరేటెడ్ బై ద సన్ ద వాషన్ డస్ నాట్
0: వర్క్. ఋతువునందు నదులు పొంగి ఉప్పొంగి సముద్రంలో ప్రవేశిస్తుండినప్పటికీ సముద్రము కించిత్ కూడాను పెరగటం లేదు.
1: ద వాషన్ ఈవెన్ దో ద సర్జ్ అండ్ స్వర్ల్ దే డు నాట్ గ్రో ఇన్ క్వాంటిటీ.
0: కనుకనే తరగని తరగనటువంటి యొక్క సాగరం వంటివి ఈ యొక్క భారతీయ సంస్కృతి విజ్ఞానములు.
1: ఇండియన్ కల్చర్ అండ్ సైంటిఫిక్ విజ్డమ్ ఈజ్ లైక్ దట్ దట్ నెదర్ గ్రోస్ నాట్ డిమినిష్.
0: అనాది కాలం నుండి ఎందరో మహర్షులు ఈ సంస్కృతిని అందుకొని తాము అనుభవించి సమాజమునకు చాటి జగత్తునే ప్రచురింపచేస్తూ వచ్చారు.
1: మెనీ ఏ సేజ్ అండ్ సైంట్ అండ్ ఎమినెంట్ మెన్ ఇంపార్టెడ్ ది సిస్టమ్ అండ్ ఇల్యూమిన్డ్ ద వరల్డ్.
0: ఇన్ని చేసినప్పటికీ ఈ విజ్ఞానం అనేటువంటిది ఏమాత్రం కూడా కరగటం లేదు, పెరగటం లేదు.
1: Despite all these, the scientific wisdom of India has never decreased.
0: ఇట్టి తరగని పెరగనటువంటి యొక్క విజ్ఞాన తత్వాన్ని భారతీయుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం లేదు.
1: Unfortunately, the Indians don't try to fathom the depth of Indian culture.
0: ఈ పవిత్రమైనటువంటి విజ్ఞాన తత్వమును విదేశీయులు అనేకంగా పరిశోధన జరిపి ఇలా ఉన్నటువంటి రహస్యములు గుర్తించి వారు ఎంత యువకులను దీనిని అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: The foreigners probed to the Indian wisdom, exploited and disseminated in the world around.
0: Rigveda, Adarvedamula yokka tattvamu, prabhavamu, Russians anta gurtinchukoni, Germany vaaru gurtinchukoni, tadwara deenni enno vidhamuluga prapanchanni hastagatam cheskuntaku prayatnistunnaru.
1: The Russians and Germans investigate into the secrets of Rigveda and the Adarvedamula and they are trying to capture the entire world.
0: సమస్త అష్ట సత్య విద్యలకంతా కూడాను అధర్వణ వేదమే చాలా మూలాధారం.
1: ద అధర్వణ వేద ఇస్ ద వెరీ సోర్స్ ఫర్ ఆల్ ద ఆర్మరీ అండ్ వెపన్రీ.
0: ఈనాడు మన భారతదేశం ముందు అధర్వణ వేదం అనేటువంటి ఎక్కడను కనిపించడం లేదు.
1: వి డోంట్ సీ దిస్ అధర్వణ వేద ఇన్ ఇండియా అట్ ఆల్.
0: భారతీయ సంస్కృతి అంతా కూడాను సంస్కృతం పైన ఆధారపడి ఉన్నది.
1: ద ఎంటైర్ ఇండియన్ కల్చర్ రెస్ట్ ఆన్ సంస్కృత్.
0: కనుకనే భారతీయ విద్యార్థులు మొట్టమొదట సర్వ భాషలకు కూడాను మాతృస్వరూపమైన ఈ సంస్కృతంను గుర్తించాలి.
1: హెన్స్ ఇండియన్ షుడ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సంస్కృత్ విచ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్.
0: అన్ని భాషలకు మాతృమూర్తి ఈ సంస్కృతి.
1: సంస్కృత్ ఇస్ ద మదర్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్.
0: సంస్కృతియే తెలియకుండా భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేదు.
1: విదౌట్ నోయింగ్ సంస్కృత్ యూ కాంట్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
0: రష్యాలో, జర్మనీ, జపాన్ లో, మలేషియాలో ఈ సంస్కృతి తత్వాన్ని చక్కగా ఇప్పుడిప్పుడు గుర్తించి ప్రతి విద్యారంగం నందు కూడాను సంస్కృతం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఆఫ్ లేట్ ద జర్మన్స్, ద జపనీస్ అండ్ ద మలేషియన్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎక్సలెన్స్.
0: విదేశములకు భారతదేశములకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నదనే సత్యాన్ని ఈనాటి వరకు కూడాను భారతీయులు కూడాను గుర్తించడం లేదు.
1: Indians have not understood the excellence of Sanskrit.
0: మీరు పుస్తకాల్లో విని ఉండొచ్చును, లేక పెద్దలు చెప్తే విని ఉండవచ్చును. ఇప్పటికూడాను ఇండోనేషియా లోపల భారతదేశం యొక్క పవిత్రతను గుర్తించే నిమిత్తమై ఏరుక్రోముకు గరుడ అని పేరు పెట్టారు.
1: As a measure to lend value to Indian culture, the aerodrome in Indonesia is called Garuda.
0: ఇంకా ఆ యొక్క ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక బ్యాంకులకంతా కూడాను కుబేరా అని పేరు పెట్టారు.
1: ద బ్యాంక్స్ ఇన్ ఇండోనేషియా ఆర్ నేమ్డ్ యాజ్ కుబేరా.
0: భారతీయ సంస్కృతి ఈ విధంగా విదేశాల్లో ఎంతయో పెరుగుతూ ఉండగా స్వదేశమైన భారతదేశం నందు దీని యొక్క స్వస్వరూపాన్ని మనం గుర్తించుకోవడానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: వాళ్ళ ఇండియన్ కల్చర్ ఈ స్ప్రెడ్ అబ్రాడ్, ఇండియన్స్ డోంట్ రియలైజ్ ఇట్స్ ఇంపార్టెన్స్.
0: ఇండోనేషియా లోపల ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ యొక్క పేరు కూడాను సుకర్ణ అని పేరు పెట్టుకున్నారు.
1: ద నేమ్ ఆఫ్ ద ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండోనేషియా ఈజ్ సుకర్ణ.
0: కారణం ఏమనగా అతని తండ్రి మహాభారతాన్ని చదువుతూ ఉండేటువంటి వాడు.
1: బికాస్ హిస్ ఫాదర్ రెడ్ ద మహాభారత్.
0: అందులో కర్ణుని యొక్క ప్రభావము, కర్ణుని యొక్క త్యాగము చాలా గుర్తించి తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి సుకర్ణ అని పేరు పెట్టుకున్నాడు.
1: రియలైజింగ్ ద సాక్రిఫైజింగ్ సుప్రీం క్వాలిటీ ఆఫ్ కర్ణ, ఈ నేమ్ దిస్ సన్ యాజ్ కర్ణ.
0: అతనే ఈ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఉండినాడు.
1: అండ్ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండోనేషియా.
0: కనుక భారతదేశం యొక్క చరిత్రను, పవిత్రతను విదేశీయులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ద ఫారినర్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎక్సలెన్స్ ఆఫ్
0: ఇండియా. భారతీయులు తమ సొంత దేశం యొక్క విషయాన్ని, విశిష్టతను గుర్తించక విదేశీ యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
1: డిస్రిగార్డింగ్ దేర్ ఓన్ నోబిలిటీ అండ్ ఎక్సలెన్స్, ఇండియన్స్ ఫాలో ద వెస్ట్.
0: ఈ యొక్క కర్ణ యొక్క తత్వం కూడాను మహాత్యాగ స్వరూపం.
1: కర్ణ వాజ్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ సుప్రీం సాక్రిఫైస్.
0: ఏదో దుస్తంగంతో చేరడం చేత అతనికి ఈ యొక్క పేరు పెట్టుకులు కొంత నిర్మూలమైన కానీ నిజంగా చూస్తే కర్ణుని యొక్క త్యాగము ఎవరికి కూడా ఈ జగత్తులో ఎవరి ఎందుకు కనిపించదు.
1: None in the world ever possessed the supreme sacrifice of Karna. Since he joined hands with the wicked people,
0: మహాభారత యుద్ధము 17వ దినము సమాప్తి అయినది.
1: On the 17th day, the Mahabharata war concluded.
0: 17th day. Anadu, Karnudu Nela Kulad.
1: On the day, Karna collapsed.
0: Karnudu Nela Kulin Tatarame, Pandavulu, Atyanta Anandotsavani Verkuntunar.
1: Pandava rejoiced greatly on the day.
0: Kauravakanta Prana Samanam in Tivadu Karnudu. కర్ణుడే నేల కూలినప్పుడు ఇంకా ఎవరు కూడా మనం సాధించలేరు జయించలేరు అనేటువంటి యొక్క వీరతత్వాన్ని తెర్రవిగుతూ చూపించారు.
1: ద పాండవా డిలైటెడ్ బికాస్ కన్నా ద వెరీ సోల్ ఆఫ్ ద కౌరవ ఆర్మీ కొలాప్స్.
0: కానీ ఒకవైపున కృష్ణుడు కూర్చొని చాలా విచారంగా కనిపించాడు.
1: ఆన్ అదర్ హ్యాండ్ కృష్ణ సీమ్ టు బి వెరీ సాడ్.
0: అర్జునుడు వెళ్లి, కృష్ణ ఈనాడు ఎంత ఆనందమైనటువంటి దినము, ఎందుకు మీరు ఇంత విచారిస్తున్నారు అన్నాడు.
1: అర్జున వెంట కృష్ణ అండ్ సెడ్ టు హిమ్, ఓ కృష్ణ వై యు సాడ్, వెన్ వి ఆర్ టు బి వెరీ రిజాయింగ్.
0: భారత దేశంలో మహావీరుడైనటువంటి కర్ణుడు ఈనాడు మనకు దూరమైపోయాడు.
1: ద గ్రేట్ హీరో ఆఫ్ ఇండియా ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ అస్ టుడే.
0: భారతదేశం యొక్క బలమే ఈనాడు క్షీణించిపోయింది.
1: ద వెరీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈజ్ గాన్ టుడే.
0: భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి ఈ కర్ణుడు ఈనాడు కన్నుమూస్తున్నాడు.
1: The one who has earned name and fame to India is that.
0: అలాంటి మహావీరుణ్ణి కోల్పోన్నామే అనేటువంటి విచారం నన్ను చాలా బాధిస్తూ ఉంటుంది.
1: That sadness has saddened me, he said.
0: ఈ మాటలు వినగానే అర్జునుకు ఒక విధమైనటువంటి యొక్క హాస్యంగా కృష్ణుణ్ణి చూస్తూ వచ్చారు.
1: దీస్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ అపియర్ టు బి రిడిక్యులస్ టు అర్జున.
0: కృష్ణ, పాండవుల యొక్క విజయం కోసమై నీవు సారథిగా నిలిచావు.
1: కృష్ణ యొక్క వెరీ చారియటర్ ఫర్ ద విక్టరీ.
0: నీ సారథ్యం లోపల పాండవులు విజయాన్ని సాధించారు.
1: బై ద స్టివర్షిప్ పాండవాస్ గెయిన్ విక్టరీ.
0: దీనికి నీవు సంతోషించక మాక విరోధి అయినటువంటి ఒక కర్ణుడు కూలినాడే అనేటువంటి విచారం నీకు ఎందుకు అన్నాడు.
1: Instead of rejoicing over the victory of the Pandavas, why are you so sad, Krishna? He said.
0: Karnudu tyaga swarupudu.
1: That was the embodiment of sacrifice.
0: Tyagam anetundi Karnunaku rendava peru.
1: The second name of Karna was supreme sacrifice.
0: Karnudu kante tyagudu ee jagatlo ye maatram kodunu okkaru kodunu kanipinchadu.
1: There was none more sacrificing than Karna in India.
0: Manchi endu chedda endu.
1: In good and bad.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ త్యాగాన్ని మాత్రం తాను విస్మరించలేకపోయాడు.
1: ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హి నెవర్ ఫర్గేవ్.
0: అట్టి త్యాగం నీలో ఉన్నదా?
1: డు యు హావ్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ యూ?
0: లేదు.
1: నో, హి సెడ్.
0: నా వెంట రమ్మని పిలుచుకుని వెళ్ళాడు.
1: కమ్ విత్ మీ, సెడ్ కృష్ణ టు అర్జున.
0: సింహ చీకటి క్రమ్ముకున్నది.
1: ద డార్క్నెస్ వాస్ ఫాస్ట్ ఎన్వలపింగ్.
0: అర్జును తీసుకుని వెళుతున్నాడు కృష్ణుడు.
1: అండ్ హి వాస్ టేకింగ్ అర్జున విత్ హిమ్.
0: కృష్ణుని మధురమైన కంఠముతో కర్ణ కర్ణ కర్ణ అని పిలుస్తూ వెళ్ళాడు.
1: స్వీట్లీ అండ్ మెలోడియస్లీ కృష్ణ సాడ్ కర్ణ అండ్ కర్ణ.
0: కొన్ని నిమిషాల్లో ఇంకా కర్ణుని యొక్క ప్రాణం పోతుంది.
1: ఇన్ ఎ ఫ్యూ మొమెంట్స్ హి వుడ్ డై. కర్ణ,
0: ఎవరు నన్ను పిలుస్తున్నారు? నేను ఇక్కడ ఉన్నాను అని కర్ణుడు తిరిగి జవాబిచ్చాడు.
1: Karna reciprocated, who is calling me? I am here.
0: Aa shabdamnu aadharam chesukoni Krishnudu Karnudu daggariki vellaadu.
1: Depending on the voice so heard, Krishna went to Karna.
0: Veliki puramu Krishnudu oka beeda brahmanu vesham vesukunnadu.
1: Krishna took the guise of a poor brahmin.
0: Evarandi meeru ani adigaadu Karnudu.
1: A question, who are you, sir?
0: Pancha pranamulu inka paiki pothunnayi.
1: The five vital breaths.
0: అలాంటి పరిస్థితి ఎందుకు నువ్వు స్పృహ లేకుండా ధైర్యంతో సాహసంతో ఈ ప్రశ్న విచారిస్తూ వచ్చాడు.
1: ఆన్ ద వెడ్జ్ ఆఫ్ డెత్ కర్ణ సాడ్, హూ ఆర్ యూ, వాట్ యు వాంట్?
0: కృష్ణుడు చెప్పాడు.
1: కృష్ణ సాడ్,
0: నేను ఎంతో కాలం నుండి కూడాను నీ పేరు నేను వింటున్నాను.
1: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ హావ్ బీన్ లిస్నింగ్ టు యువర్ నేమ్.
0: దాన కర్ణుడు అనేటువంటి యొక్క గొప్ప కీర్తిని మీరు సాధించారు.
1: ద చారిటబుల్ కర్ణ, దట్ ఈస్ ద నేమ్ యు ఎర్న్.
0: కనుక ఈనాటి మీ పరిస్థితిని తెలుసుకోలేకుండా మీ దగ్గరికి నేను ఒక దానం అడిగే నిమిత్తమై వచ్చాను.
1: అండ్ ఫర్ చారిటీ సేక్, వితౌట్ నోయింగ్ యువర్ కండిషన్, ఐ హావ్ కమ్ టు యు.
0: నాకు ఒక దానం చెయ్యాలి మీరు.
1: యు హావ్ టు గివ్ మీ ఎ చారిటీ, హి సెడ్.
0: తప్పక, ఏమైనా సరే నేను ఇస్తాను అన్నాడు అప్పటికి కూడా.
1: షూర్లీ ఐ విల్ డూ ఇట్, కర్ణ అష్యూర్డ్ హిమ్.
0: నా కుమారునికి వివాహం నిర్ణయం చేసుకున్నాను, నాకు కించిత్ బంగారం కావాలి అన్నాడు.
1: I have decided the date for my son's marriage. I need gold.
0: అయ్యో కించిత్ బంగారం ఎందుకు, నా ఇంటి దగ్గరికి వెళ్ళు, నా యొక్క భార్య నీకు కావలసినంత బంగారం ఇస్తుంది అన్నాడు.
1: వై ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఎ లార్డ్ మస్ట్ హావ్ గోల్డ్ యు కెన్ టేక్ మై వైఫ్ కర్ణ సెట్ హిమ్.
0: ఈ బ్రాహ్మణుడు పక్కన నవ్వాడు.
1: ద బ్రాహ్మణ్ లాఫ్డ్ అలౌడ్.
0: కించిత్ బంగారం నిమిత్తమై నేను నీ ఇంటి దగ్గరికి వెళ్లి ఈ అస్తినాపురములకు వెళ్లి ఇంత శ్రమ పడవలసి వచ్చిందా?
1: ఫర్ ఎ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ షుడ్ ఐ గో టు అస్తినాపూర్?
0: నేను ఇవ్వడానికి ఒక మాట చెప్తే చాలు, నేను వెళుతాను అన్నాడు.
1: కాంట్ యూ సే టు యువర్ సెల్ఫ్ దట్ యు కాంట్ గివ్ ద చారిటీ టు మీ?
0: నా ప్రాణం పోయేంత వరకు ఇది కాదు అనేటువంటిది నేను ఎప్పుడు చెప్పను అన్నాడు.
1: నెవర్ నెవర్ ఐ విల్ గివ్ ఎ నెగటివ్ రిప్లై ఈవెన్ దో ఐ డై, హి సెడ్.
0: అప్పుడు తాను నోరు తెరిచి తన పండకంతా కూడా బంగారు కవర్ వేసుకున్నాడు.
1: హీ హ్యాడ్ గోల్డ్ ఫిట్టింగ్స్ టు హిస్ సీట్ దిస్ కర్ణ.
0: ఇదిగో ఈ బంగారు పండ్లను తీసుకుని నీ వెళ్ళు అన్నాడు ఈ కర్ణుడు.
1: టేక్ దిస్ గోల్డెన్ సీట్ అండ్ దట్ ఐ గివ్ యూ ఎ చారిటీ, కర్ణ సెడ్.
0: రాముడు చాలా కోపంతో నటిస్తూ, కృష్ణుడు చీ, నీ పండను నేను తీసుకుని పోయి దానిని కడుక్కొని అన్ని విధాలు ఇచ్చేయనా? నీ పండను ఊడగొట్టడానికి ఎంత హింస చేయాలి?
1: Pretending anger, the poor Brahmin said, should I touch her?
0: ఈ దుర్మార్గమైన పని నేను చేయను, నేను బ్రాహ్మణుడు.
1: I won't indulge in the wicked deed of pulling out your teeth from your mouth, he said.
0: తక్షణమే ఒక దగ్గర ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుని కర్ణుడు తన పండను ఊడగొట్టుకున్నాడు.
1: Instantaneously, you took a stone, hit on the steel and removed them. అది చేతికి
0: బ్రాహ్మణుడికి ఇస్తూ వచ్చాడు.
1: Carrying them in the hand, he gave the charity to Krishna.
0: ఈ బ్రాహ్మణ వేషంతో ఉన్నటువంటి కృష్ణుడు ఇంకను ఈ పరీక్షను మానలేదు.
1: Krishna did not stop testing him.
0: రక్తంతో కూడినటువంటి బంగారం నాకు దానం ఇవ్వటమా?
1: The bleeding teeth, are you giving a charity?
0: నేను దీనిని అంగీకరించను, వెళుతాను అన్నాడు.
1: Shame on you, I won't accept this, Brahmin said.
0: స్వామి కొంచెం ఆగండి,
1: stop for a while,
0: అని తన కదలలేనటువంటి పరిస్థితి లోపల తన అంబును తీసి ఆకాశానికి వదిలాడు. మేఘముల నుంచి నీటి దారలు కారుతూ వచ్చాయి.
1: అండ్ దేర్ ఫ్రమ్ ద స్కై ద వాటర్
0: చక్కగా ఈ పండను కడిగి అప్పుడు రెండు చేతులతోన కృష్ణుని చేతిలో పెట్టాడు.
1: హీ వాష్ ద బ్లీడింగ్ టీత్ అండ్ గేవ్ ది చారిటీ టు కృష్ణ.
0: అప్పుడు కృష్ణుడు తన స్వస్వరూపాన్ని నిరూపిస్తూ, కర్ణ నేనెవరు? కృష్ణుడు.
1: కృష్ణ షోడ్ హిస్ ఓన్ ఫామ్ అండ్ సత్య.
0: నీ త్యాగమునకు నేను మెచ్చాను.
1: ఐ అప్రిషియేట్ యువర్ చారిటీ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పుడు నీవు త్యాగానికి వెనుకంజి వేయాలి.
1: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ యు హావ్ ప్రూవ్డ్ యువర్ చారిటబుల్ నేచర్.
0: ఏం కావాలో కోరుకోమని చెప్పాడు.
1: వాట్ యు వాంట్, యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ.
0: అప్పుడు కృష్ణుని దర్శనం చేస్తూ రెండు చేతులు జోడించుకుని, కృష్ణ ఆపద్ బాంధవ లోకరక్షక, ఈ జగత్తుని హస్తగతం చేయించుకున్నటువంటి నిన్ను నేను కోరేది ఏమిటి? ఈ అంత సమయం లోపల నీ స్వరూపాన్ని దర్శించుకుంటూ కన్నులు మూయటం ఇదే నా భాగ్యం, ఈ వరం నాకు అందించమన్నాడు.
1: ఓ కృష్ణ, వాట్ మోర్ కెన్ ఐ డిజైర్ ఫ్రమ్ యూ? హీ జాయిన్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్, వాట్ మోర్ డు ఐ నీడ్ దాన్ సీయింగ్ యువర్ గ్లోరియస్ ఫామ్, హీ ఫర్దర్ సెడ్ టు హిమ్.
0: అంత్యములో దైవాన్ని దర్శించడమే ముఖ్యమైనటువంటి ఒక జీవిత లక్ష్యం.
1: ద గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు సీ గాడ్.
0: ఎంత అనుగ్రహం పూనే నా దగ్గరికి వచ్చి నీ స్వరూపాన్ని దర్శింపజేశావు.
1: ఆన్ ద డే ఆఫ్ డెత్ హీ కేమ్ టు మీ అండ్ షోడ్ హిస్ ఫేస్ ఆన్ మీ.
0: ఇదిగో వందనము అన్నాడు.
1: ఐ సాల్యూట్ యు కృష్ణ.
0: ఇదంతా చూస్తూ అర్జునుడు ఉన్నాడు.
1: అర్జున అబ్జర్వ్డ్ ఆల్ దిస్.
0: అర్జునుడా, ఈ త్యాగములకు నీవేమా సిద్ధంగా ఉన్నావా?
1: అర్జున, ఆర్ యు ప్రిపేర్ టు సాక్రిఫైస్ లైక్ కర్ణ?
0: అప్పుడు అర్జునుడు తల ఉంచుకున్నాడు.
1: అర్జున దట్ ఈస్ హెడ్ ఇన్ షేమ్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి త్యాగతత్వాన్ని భగవంతుడు ఎన్ని విధములుగా కూడా వర్ణిస్తూ వచ్చాడు.
1: గాడ్ అప్రిషియేట్ ద చారిటబుల్.
0: అందులో వీరికి వారికి చేసేటువంటి త్యాగం గొప్పది కాదు, దైవానికి చేసేటువంటి త్యాగము దైవ త్యాగమే.
1: ద చారిటీ రెండు టు గాడ్ ఇస్ ద సుప్రీం చారిటీ.
0: హృదయమును సగితివో ఈసె నాకు.
1: ఓ లార్డ్, ద హార్ట్ దట్ యు హావ్ గివెన్
0: మీ, దానిని అర్పింతు మహితమూర్తి.
1: ఓ గ్లోరియస్ వన్, దట్ వెరీ సేమ్ హార్ట్ ఐ గివ్ ఇట్ టు యు.
0: పరగా వేరేమి జెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ మోర్ కెన్ ఐ బ్రింగ్ టు యూ? ఓ లార్డ్,
0: అంజలకిటింతు అందుకోవయ్యా నీవు.
1: ఐ సాల్యూట్ టు యూ ఓ లార్డ్, యాక్సెప్ట్ మై సాల్యుటేషన్స్.
0: ఏ యొక్క జీవితాన్ని భగవంతుడు అంకితం గావించామో అదే నిజమైనటువంటి జీవితము అన్నాడు.
1: ద లైఫ్ డెవోటెడ్ టు గాడ్ ఈజ్ ట్రూ లైఫ్.
0: మానవత్వంలో అహంకారము అభిమానము ఈ రెండింటి యొక్క బలవత్తరం చేతనే మానవుడు తన యొక్క తత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
3: మ్యాన్ డిస్రిగార్డ్ హిస్ ఓన్ నేచర్ బై ఈగో అండ్ అటాచ్మెంట్.
0: గాఢమైనటువంటి విశ్వాసం మానవుని యందు అభివృద్ధి కావాలి.
3: దీప్ సీటెడ్ ఫెయిత్ ఈ షుడ్ బి దేర్ ఇన్ మ్యాన్.
0: అనేక పర్యాలను నేను చెప్పాను, శ్వాస విశ్వాసంతో సమానము.
3: ఐ టోల్డ్ యూ మెనీ ఎ టైమ్ దట్ బ్రెత్ ఈజ్ ఎ వెరీ లైఫ్ బ్రెత్ ఆఫ్ మ్యాన్.
0: శ్వాస
3: బ్రెత్
0: పిల్లలు చక్కగా గుర్తించాలి.
3: బాయ్ షుడ్ అండర్స్టాండ్
0: అర్థం చేసుకోవాలి.
3: రియలైజ్ దిస్,
0: నీవు నిద్రిస్తూ ఉండినా మేల్కొని ఉండినా నడుస్తూ ఉండినా కూర్చొని ఉండినా భుజిస్తూ ఉండినా ఇంకే పని చేస్తున్నప్పటికీ నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు సహజంగా జరుగుతూనే ఉంటున్నాయి.
3: వాల్ యూ ఆర్ వాకింగ్ ఆర్ స్లీపింగ్ ఆర్ ఈటింగ్ ఆర్ రన్నింగ్ బ్రీదింగ్ టేక్స్ ప్లేస్ నాచురల్.
0: ఎదుటి వాడితో నీవు తాడుతూ ఉండినప్పటికీ,
3: ఈవెన్ వాల్ యూఆర్ ఫైటింగ్
0: దుఃఖంలో నీవు మునిగి ఉన్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమాత్రము విశ్వాసం ఒక విశ్రాంతి తీసుకోవటం లేదు, ఆడుతూనే ఉన్నాయి.
3: ఈవెన్ వెన్ యూఆర్ స్లీప్డ్ ఇన్ సారో బ్రీదింగ్ డస్ నాట్ స్టాప్.
0: కష్టమునకు నష్టమునకు దుఃఖమునకు విచారమునకు ఏమాత్రం కూడా విచారించక ఉచ్ఛ్వాస విశ్వాసములు సక్రమంగా జరుగుతున్నాయి.
3: రిగార్డ్లెస్ ఆఫ్ జాయ్ అండ్ సారో రెస్ట్ ఆర్ అన్రెస్ట్ బ్రీదింగ్ టేక్స్ ప్లేస్ కంటిన్యూయస్లీ.
0: దైవ విశ్వాసం కూడాను మనం ఎలాంటి పరిస్థితి ఎందుకోను దాన్ని ఏమాత్రం కొన్ని మార్పు
3: చేసుకోకూడదు.
0: మన అభిష్టం నెరవేరినా భగవంతుడిపైన విశ్వాసం, నెరవేరకపోయినా దానిపైన ద్వేషం.
3: When desire is fulfilled, our devotion is fostered. When it is not fulfilled, it diminishes.
0: ఇది విశ్వాసమా?
3: Is it faith?
0: కాదు.
3: నో,
0: మన శ్వాస మంచికి చెడ్డకి రెండింటికి సమత్వంగా ఏ విధంగా ఆడుతూ ఉన్నదో అదే విధంగానే విశ్వాసం కూడాను దుఃఖమునకు ఆనందమునకు కష్టమునకు నష్టమునకు లాభమునకు నష్టమునకు అన్నింటికోను సమత్వంగా భావించాలి.
3: As breathing occurs, regardless of sorrow or pain, of pleasure or interest,
0: ఏది జరిగినప్పటికీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, ఆ ధైర్యాన్ని మనం సాధిస్తూ రావాలి.
3: వాట్ ఎవర్ అకర్స్ థింక్ దాట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ మీ.
0: కానీ మానవుడు దేహాభిమానం చేత అహంకార మమకారమును అభివృద్ధిగా ఉంచుకోవటం చేతనే మనము మన సత్యాన్ని మనం మర్చిపోతున్నాం.
3: స్వేడ్ బై అటాచ్మెంట్ అండ్ బాడీ డిజైర్ డిస్రిగార్డ్
0: భగవత్ విశ్వకత అనేటువంటిది ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటే ఎంత క్రూరమైనటువంటి యొక్క జంతువులైనా కూడా క్షణంలో మనకు వశమైపోతాయి.
3: వెన్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ యూ ఇస్ స్ట్రాంగ్, యూ కెన్ కంట్రోల్ ఈవెన్ ద యానిమల్స్ ఈవెన్ దో దే ఆర్ వైల్డ్.
0: మీరు చాలా మంది పిల్లలు సర్కస్ చూసి ఉండవచ్చు.
3: మెనీ ఆఫ్ యూ మస్ట్ హావ్ సీన్ సర్కస్.
0: ఒక క్రూరమైనటువంటి ఒక పులిని బోన్లో పెట్టి ఉంటాడు.
3: ఎ క్రూయల్ టైగర్ ఇస్ ఎన్ కేజ్.
0: తాను రింగ్ మాస్టర్ వెళుతాడు.
3: ద రింగ్ మాస్టర్ గోస్ దేర్.
0: డోర్ తెరిచి
3: ఓపెన్స్ ద డోర్.
0: పులిని బయటికి రమ్మంటాడు.
3: అండ్ వాంట్స్ ద టైగర్ టు కమ్.
0: రింగ్ మాస్టర్ ను చూసేటప్పటికే ఆ పులి అదురుతూ వస్తుంది.
3: సీయింగ్ ద రింగ్ మాస్టర్ ద టైగర్ షివర్స్.
0: దానికి ఎదురుగానే ఒక మేకను కట్టి వేస్తాడు.
3: అపోజిట్ టు ఇట్ ఎ గోట్ ఈస్ టైడ్.
0: కోటును చూస్తే పులికి చాలా ఆనందము, ఎంతో ఆరంగంగా చిక్కినట్టుగా ఆనందిస్తుంది.
3: ద టైగర్ రిజాయిసెస్ ద సైట్ ఆఫ్ ఎ గోట్.
0: కానీ ఆ పులి మేక వైపును కూడా చూడదు.
3: ద టైగర్ డస్ నాట్ ఈవెన్ సీ ద గోట్.
0: దేనికోసం?
3: వై?
0: ఈ రింగ్ మాస్టర్ చేతి లోపల హంటర్ ఉంటుంది. అది
3: ద రింగ్ మాస్టర్ హ్యాస్ ఎ గన్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్
0: ఈ హంటర్ చూస్తే ఆ పులి కూడా భయపడిపోతుంది.
3: సీయింగ్ ద గన్ ద టైగర్ ఇస్ అఫ్రైడ్.
0: నిజంగా ఆ రింగ్ మాస్టర్ హంటర్ ను పక్క పెట్టేసేస్తే ఆ మేకను రింగ్ మాస్టర్ ను జనాన్ని అందరినీ తినేసేస్తుంది.
3: వెన్ ద గన్ ఇస్ సెట్ అసైడ్ ఇట్ కెన్ ఈవెన్ ఈట్ అవే ద రింగ్ మాస్టర్ అండ్ ఆల్ ద ఆడియన్స్.
0: ఆ రింగ్ మాస్టర్ చేతి లోపల హంటర్ ఉంటుండాలి.
3: హంటర్ ఇస్ ద కాస్ ఫర్
0: ఆ హంటరే ఈ క్రూరము గాని కూడా క్షణంలో వశం చేసుకుంటుంది.
3: ఇట్ ఇస్ ద హంటర్ దట్ కంట్రోల్స్ ద క్రూయల్ యానిమల్.
0: అదే విధంగానే
3: సరే
0: మన యందు దైవ విశ్వాసం అనేటువంటి హంటర్ ను మనం పెట్టుకుంటే ఎలాంటి క్రూరమైన కూడా సాధిస్తూ జయిస్తూ మనం వెళ్ళొచ్చు.
3: ఇఫ్ యూ హ్యావ్ ద గన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫెయిత్ యూ కెన్ కంట్రోల్ ఎనీ క్రూయల్ యానిమల్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దేహమును ఎందుకోసం ఇచ్చారు అని ఇది అర్థం చేసుకోవాలి.
3: ఎవరీ మ్యాన్ షుడ్ క్వశ్చన్ హిమ్సెల్ఫ్ వాట్ ఫర్ బాడీ ఇస్ గివెన్.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
3: ఫర్ బెనిఫిటింగ్ అదర్స్ ద బాడీ హాస్ బీన్ గివెన్.
0: మనం దినములకు నాలుగు పర్యాయములు భుజిస్తున్నాము.
3: ఫోర్ టైమ్స్ ఇన్ ఎ డే వి ఫీడ్.
0: దేహాన్ని కాపాడుకుంటూ ఉన్నాము.
3: వి ప్రొటెక్ట్ ఇట్.
0: కానీ ఇంత కాపాడుకుంటున్నాము ఎందుకు అనేటువంటి మనం క్వశ్చన్ వేసుకోవటం లేదు.
3: ఆస్ ద క్వశ్చన్ వాట్ ఫర్ ఆర్ వి డూయింగ్.
0: ఎందుకు తింటున్నాము?
3: వాట్ ఫర్
0: ఎందుకు దేహాన్ని కాపాడుకుంటున్నాము?
3: వి ఆర్ ప్రొటెక్టింగ్ దే.
0: పరోపకారార్థం
3: బెనిఫిటింగ్
0: ఆన్సర్ ను మనం తెలుసుకోలేకపోతున్నాం.
3: దట్ రియలైజేషన్ డజంట్ కమ్ టు అస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
3: Why the body is given to you, O man?
0: Sangha samkshemani asinchi seva salpe nimittamai.
3: For fostering the societal welfare, the body has been given
0: mana to manasu.
3: You.
0: కావలసినంత గ్రంథాలు చదువుతుండాలి.
3: అవర్ మైండ్ రీడ్ మెనీ అ బుక్.
0: ఈ బుక్స్ అనేటువంటివి ఒక బీరువులు బీరువులుగా మనం చదువుతున్నాము.
3: వి రీడ్ అన్మెరస్ బుక్.
0: ఈ మనసుని ఇన్ని విధాలు కూడా మనం ఉపయోగపెట్టుకుంటున్నాము.
3: వి ఎంప్లాయ్ ద మైండ్ ఇన్ మెనీ.
0: కానీ పరోపకార నిమిత్తమై ఈ మనసును ఉపయోగపెట్టుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా?
3: ఆర్ యూ రెడీ టు ఎంప్లాయ్ ద మైండ్ ఫర్ బెనిఫిటింగ్ అదర్స్?
0: ఎందుకు ఈ గ్రంథ పరిచయం ఉంది?
3: Why this book is required?
0: ఎందుకు ఇన్ని గ్రంథాలు చదివి ప్రయోజనం ఏంటి?
3: Why reading so many books?
0: ఈ మనసునిచ్చినది గ్రంథాలు చదివడానికి.
3: Why the mind has been given to you?
0: కాదు కాదు, ఈ గ్రంథముల యొక్క శక్తిని జగత్తులో వినియోగించి సర్వులకు సహాయం చేసే కోసం.
3: ద మైండ్ హాస్ బీన్ గివెన్ టు యూ సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ద బుక్స్ అండ్ బెనిఫిట్ ద మ్యాన్కైండ్.
0: పరులకు ఆనంద పెట్టినటువంటి మనసును కానీ పరులను సేవించినటువంటి దేహం కానీ ఉండి ప్రయోజనం లేదు అన్నాడు.
3: The mind that does not help others and the body that does not serve others is useless.
0: Karukane, the best way to love God is to love all, serve all.
3: The best way to love God is to love all and serve all.
0: Ee vidhamainatuvanti oka jeevithanni manam vidyarthulu chakkaga gurtinchali.
3: This kind of ideal students should realize.
0: Manavudu sugunavantudu kavali.
3: Man should become virtuous.
0: Gunavantudu kavali, sadgunavantudu kavali.
3: And what
0: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్చింతన, ఈ యొక్క సద్గుణములు ఉండినప్పుడే మానవుడికి సార్థకత కలుగుతుంది.
3: మ్యాన్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్ వెన్ హి ఫాస్టర్స్ గుడ్ థాట్స్, గుడ్ ఐడియాస్, గుడ్ ఫీలింగ్.
0: ఈ సద్గుణములు ఏ సమాజం సంరక్షించుకోసమో కాదు.
3: These virtues are not for
0: ఈ సద్గుణములు ఏ దేశోద్ధారం కోసమో కాదు.
3: And not for uplifting the nation.
0: నిన్ను నీవు ఉద్ధరించుకో, ఉద్ధరే ఆత్మాత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకునే నిమిత్తము.
3: For self upliftment, you must secure these virtues.
0: Monna kuda cheptanu kattu teeskunnavu raati paina nurtu unnavu.
3: As you go on grinding the sword on a grinding stone,
0: kaani aa yokka raati ni nunupu chese kosama,
3: are you doing it for polishing the kattu
0: ki padunu enniche nimittamai ee kattu ni nurtunnavu?
3: It is for lending sharpness to the sword. You go on grinding it.
0: Adhe vidhamgane manamu evari kosam sadgunalu penchukuntunnam ante desham kosam kaadu, మన కోసమే.
3: ఇట్ ఇస్ ఫర్ అవర్ ఓన్ సేక్ వి హావ్ టు ఫాస్టర్ నోబుల్ వర్చ్యూస్.
0: అది సుపుత్రు,
3: గుడ్ సన్.
0: సుపుత్రుడే కులానికంతా కూడా నువ్వు దీపంగా వెలుగుతాడు.
3: ఏ గుడ్ సన్ ఈజ్ వెరీ లీ ద ల్యాంప్ ఫర్ ఎ ఫ్యామిలీ.
0: కనుక ఈ మహాభారతదేశం యొక్క సుపుత్రులైనటువంటి మీరు ఈ యొక్క దేశం యొక్క దీనిని, జాతి యొక్క దీనిని మీరు సంరక్షించడానికి కొనుక్కోవాలి.
3: యు ఆర్ ద నోబుల్ సన్స్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ బై యూ షుడ్ ఫాస్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఇండియా.
0: విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
0: మీరు భౌతికమైన చదువులు చదవచ్చు.
3: యూ కెన్ గో ఫర్ సెక్యులర్ లెర్నింగ్.
0: కానీ ఈ భౌతికమైనటువంటి చదువులు భౌతిక జీవితానికి మాత్రమే సహాయం, కానీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం కూడాను ఇవి సమన్వయం కావు.
3: Secular learning does not foster spiritual upliftment.
0: Adhyatmika jeevitame lekapothe ee sarva shaktulu kuda nu nirupayogu.
3: Without spiritual quality, all our energy is a waste.
0: Sadgunambulu
3: virtues,
0: sadbuddhi
3: good intellect,
0: sarvamundi
3: even though you have them,
0: daiva balamu leka
3: without the strength of God,
0: కర్ణుడే గతి బట్టే.
3: వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ కర్ణ?
0: దైవాన్ని వదలి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనంతో స్నేహం చేశాడు.
3: గివింగ్ అప్ గాడ్, జాయింట్ హ్యాండ్స్ విత్ ద వికెట్
0: దుర్యోధనగా. ఆ దుర్యోధనంతో సహాయమేకి చేయకుండా ఉంటే కర్ణుడు ఏదీప్యమానంగా ఒక నిజరూపాన్ని ధరించేసి ఒక ఆకాశంలో ఒక స్టార్ వలె వెలుగుతుండేటువంటి వాడు.
3: హ్యాడ్ నాట్ కర్ణ జాయింట్ హ్యాండ్స్ విత్ ద వికెట్ దుర్యోధన, యూ వుడ్ హ్యావ్ illumined the entire world itself.
0: అతనిలో ఉన్నటువంటి సమస్త మధ్య గుణములు కూడా దుర్మార్గమైన స్నేహం చేతనే సర్వము నాశనమైపోయాయి.
3: All his virtues are nullified by joining bad company.
0: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఎలాంటి వారు సహవాసం చేస్తావో అలాంటి గుణాలు నీకు లేకుండా ఆవిర్భవిస్తాయి.
3: As is the company, so are the virtues you have.
0: కనుకనే మొట్టమొదట దైవ సంబంధమైనటువంటి దీంట్లో నీవు ప్రవేశించాలి.
3: Enter into divine company.
0: అది లేకపోతే అన్ని ఉండి ప్రయోజనం లేదు.
3: విదౌట్ దాట్ ఆల్ ఇస్ వేస్ట్.
0: ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
3: Wherever such our eyes, we see only action, agitation and
0: scarring. Atmavishwasanni kolipoyinamu.
3: You have lost the faith in yourself.
0: Bhautika vishwasanni penchukuntunnamu.
3: You have gained faith.
0: Bhautika aanandame manaku nijanandam ani bhavistunnamu.
3: Only joy you think to be
0: a atmanandame satyanandam nityanandam advaitanandam anetuvanti satyanni ee naadu manam marichipothunnamu.
3: You not realize atmic delight is every delight.
0: ఈ ఆనందము లేక ఎన్ని ఉంది ప్రయోజనం ఏమిటి?
3: Without the self delight, what is the use of pleasures in the world?
0: కానీ మనకు విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాము.
3: We are lost discriminative.
0: భగవంతుని పైన ప్రేమ ఉండొచ్చును.
3: You may have love for God.
0: ప్రేమ ఉండినప్పటికీ ఆ ప్రేమకు తగినటువంటి విచక్షణ జ్ఞానం కూడా అత్యవసరము.
3: Along with the love for divine, you should have discrimination.
0: ఈశ్వరుడు అంటే చాలా ప్రీతి ఒక వ్యక్తికి.
3: A man loved ఈశ్వర వెరీ మచ్.
0: కానీ తలుపులు తెరిచి దేవాలయంలో ప్రవేశించాడు.
3: He opened the doors and entered therein.
0: ఈశ్వరుని యొక్క లింగం పైన ఒక పెద్ద తేలు పరిగెత్తుతూ ఉంటుండాలి.
3: A scorpion was fast crawling over the linga.
0: చూచాడు.
3: He saw it.
0: అయ్యో, నా ఈశ్వరుడు తన పైన ఈ విషపురుగు సంచరిస్తుండదే అని ఈ భౌతికమైన లౌకికమైనటువంటి లక్ష్యంలో తాను యోచించేశాడు.
3: He stayed away by the feeling that a cruel scorpion was crawling over the linga.
0: తక్షణమే బయటకు వెళ్ళాను, ఒక చెప్పు తీసుకుని వచ్చి ఆ తేలును కొట్టాడు.
3: హి గాట్ ఎ చెప్పల్ అండ్ కిల్ దట్ స్కార్పియన్.
0: తర్వాత యోచన చేశాడు.
3: హి రీజన్ దట్
0: అయ్యో, నా యొక్క వివేకం ఏమైపోయింది?
3: వాట్ హ్యాపెన్ టు మై డిస్క్రిమినేషన్?
0: ఈ అవివేకం చేత తేలు ఉన్నదని తేలును కిందికి తీసానికి ప్రయత్నించుకోకుండా ఈ చెప్పుతో ఈశ్వరుడే కొట్టాను కదా అని ఎంతనో దుఃఖించాడు.
3: క్యారీడ్ అవే బై ఇగ్నోరెన్స్ I beat the Lord himself.
0: కనుకనే అక్కడ కూడా విచక్షణ జ్ఞానం అత్యవసరము.
3: There also should have discrimination.
0: ఈ తేరు నీవు ఈశ్వరుడి పైన ఉన్నది చెప్పు తీసుకుని కొట్టటమా, లేక తేరును కిందికి దింపి దాని తర్వాత చంపటమా?
3: Which is a better way? Beating the scorpion on the very linga or throwing it away?
0: జ్ఞానం ఈనాటి చదువుల్లో ఏమాత్రం కనిపించదు.
3: That kind of discrimination is
0: అంత భౌతికం భౌతికం భౌతికం.
3: They're carried away by the worldly.
0: తాను తన వారు,
3: me and my people,
0: తప్ప ఇంక జగత్తు సమాజము అనేటువంటి ఎక్కడిని విచారి.
3: Regard the world and the people around.
0: కనుక విద్యార్థులారా,
3: స్టూడెంట్స్,
0: మీరు విశాల హృదయులు కావాలి.
3: Become broad minded.
0: సంకుచితమైనటువంటి హృదయులు కాకూడదు.
3: Shed narrow feelings.
0: సముద్రం ఎంత విశాలమైనటువంటిదో మీ హృదయం కూడా అంత విశాలంగా ఏర్పడిపోవాలి.
3: Your heart should be as broad as a ocean.
0: కాన ఈనాటి చదువులన్నీ కూడా నువ్వు కేవలము యాంత్రికంగా జరుగుతూ ఉంటున్నాయి.
3: Our learning is done today mechanically.
0: ఈ యాంత్రికమైనటువంటి చదువుల చేత మన దేహాయాంత్రికను ఏమాత్రమో సరిచేసుకోలేము.
3: ఇట్ డస్ నాట్ కరెక్ట్ అవర్ సెల్ఫ్ దిస్ మెకానికల్ లెర్నింగ్.
0: కనుక ఇది కూడా ఒక యంత్రమే.
3: ద బాడీ ఈజ్
0: ఇందులో ఉన్నటువంటి ఒక సహనము, ఇందులో ఉన్నటువంటి సానుభూతి, ఇందులో ఉన్నటువంటి సౌకర్యము ఒక్కదైనా మనం అత్యంత విచారించడం లేదు.
3: వి డోంట్ అండర్స్టాండ్ ద టాలరెన్స్, ద సింపతి అండ్
0: ఐక్యమత్యము చాలా అవసరము.
3: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: భారతదేశంలో ఎంతమంది సూర్యులో వీరులో గంభీరులో ఉంటున్నారు.
3: దేర్ ఆర్ మెనీ వెల్డెస్ వన్స్, కరేజ్ అండ్ హెరాయిజం.
0: కావలసినంత శ్రీమంతులంతా ఉంటున్నారు.
3: మెనీ వెల్డీ పీపుల్ వర్క్.
0: కానీ ఇంత విశాలమైనటువంటి భారతదేశాన్ని ఇంత చిన్న బ్రిటిష్ వాళ్ళు ఎత్తుని ఆక్రమించారు.
3: సచ్ ఎ మైటీ నేషన్ వాజ్ కాంకర్డ్ బై ద టైనీ బ్రిటిష్.
0: మన భారతీయులు ఐకమత్యం లేకపోవడం చేతనే.
3: ఇట్ వాజ్ ద వాంట్ ఆఫ్ యూనిటీ దట్ కాస్డ్ ఇట్.
0: ఒకరిపైన ఒకరి విశ్వాసం లేకపోవడం చేత
3: నో ఫెయిత్ అమంగ్ పీపుల్.
0: మన భారతదేశంలో ఐకమత్యం లేకపోవటము, ధనాశ అధికం కావటము, ఈ రెండే పెద్ద దుర్గుణాలు.
3: ద మెయిన్ వైసెస్ ఇన్ ఇండియన్స్ ఆర్ ద గ్రీడ్ ఫర్ గోల్డ్ అండ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ.
0: మనం చదివేటువంటిది ధనం కోసం కాదు.
3: ద లెర్నింగ్ నాట్ ఫర్ వెల్త్,
0: గుణము కోసం.
3: ఫర్ వర్చ్యూ ఆర్ లెర్నింగ్.
0: విద్య జ్ఞానం కోసము.
3: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్,
0: కృషి కూటి కోసం.
3: అండ్ ఫర్ ఎఫర్ట్ ఫర్
0: ఈనాటి మానవత్వ లోపల విద్య అంతా కూటి కోసంగా ఉపయోగపెట్టుకుంటుంది.
3: ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఫాస్టింగ్ ద బెల్లీ.
0: ఎన్ని పశువులు తినటం లేదా, కడుపులు నింపుకోవటం లేదా?
3: డు నాట్ ద యానిమల్స్ ఈట్?
0: ఎన్ని పశువులు తినటం లేదా, తమ ఆకలిని తీర్చుకోవటం లేదా?
3: డు నాట్ ద బర్డ్ ఈట్ అండ్ సాటిస్ఫై ద
0: కడుపు కోసమా? మన విద్య
3: ఈ లెర్నింగ్ ఫర్ బెల్లీ
0: కాదు. కాదు,
3: నో.
0: మనలో ఉన్నటువంటి విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానమును వికసింపజేసే కోసం.
3: అండ్ ఫర్ ద ఫిలాసఫింగ్ ఎలిమినేషన్ ఆఫ్
0: అప్పుడే అది జగత్తుకు సరి అయినటువంటి వ్యాప్తి గావిస్తుంది.
3: అండ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్.
0: విద్యార్థులారా,
3: స్టూడెంట్,
0: ఉద్యోగ నిమిత్తమై మీరు చదువుతున్నామనేటువంటి ఒక పిచ్చి భ్రాంతిని మీరు వదలండి.
3: లీడ్ ద మ్యాట్ ఫీలింగ్ దట్ యువర్ లెర్నింగ్
0: చదువు చదివితే ఏ ఉద్యోగం మాకు లభ్యమవుతుంది అనేటువంటి ఆలోచనలు మీరు వదులుకోండి.
3: డు నాట్ థింక్ ద థాట్ దట్ యు ఆర్ లెర్నింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్.
0: ఈ చదువు కేవలం ఒక విజ్ఞాన నిమిత్తము.
3: This learning is a means.
0: కాని పని మాత్రం చేసి ఏదో ఒక విధమైనటువంటి పొజిషన్ పోషించుకోవాలి.
3: బై ఎఫర్ట్ యు మస్ట్ ఫాస్టర్.
0: దీనిని కర్మంజే వా అధికారస్ అని మీద మీద మీద మీద మన ప్రెసిడెంట్ కూడా ఉపయోగపెడుతుంటాడు ఈ పదాన్ని.
3: ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూజెస్ ద వర్డ్ ద లవ్ ఫర్ యాక్షన్.
0: కర్మాధిబంధిని మనుష్య లోకే. కర్మ చేత కట్టబడినటువంటి వాడు మానవ.
3: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: కర్మను చేసే తీరాలి.
3: యు మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: ఈ కర్మ ద్వారానే మనము కాయాన్ని పెంచుకోవాలి.
3: అండ్ బై యాక్షన్
0: ఈ కాయం చేతనే మనం సదుపయోగం యొక్క సత్కర్మలు ఆచరించాలి.
3: అండ్ ద బాడీ షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ పర్ఫార్మింగ్ గుడ్ డీడ్స్.
0: విద్యార్థులు యందు
3: ఇన్ స్టూడెంట్
0: క్రోధము ద్వేషము అసూయ అనేటువంటి దుర్గుణములు ఏమాత్రం కూడా ప్రవేశించుకోకూడదు.
3: దే షుడ్ నాట్ బి హేట్రెడ్ ఆర్ జెలసీ ఇన్ ద స్టూడెంట్.
0: యాంగర్
3: అండ్ యాంగర్
0: త్యాగము చాలా గొప్పదిగా ఉండాలి.
3: సాక్రిఫైస్ యు మస్ట్ డెవలప్.
0: కర్ణుడు ఎటువంటి వాడు ప్రాణం పోతున్నా సరే త్యాగం చేసి మంచిని మనం నిలబెట్టాలి.
3: లైక్ కన్న యూన్ ఇన్ ద డైయింగ్ డే యు మస్ట్ స్టాండ్ ఫర్ చారిటీ.
0: ఆడిన మాటను నిలబెట్టుకోవాలి.
3: యు మస్ట్ fulfill your word under any circumstance.
0: Sarvakarma bhagavat pityarthanga manu acharinchali.
3: All actions must be devoted to God.
0: Adiye nijamainatuvanti manava jeevitamu.
3: And that indeed the true life.
0: Ilanti manava jeevitamulo mana chaduvulanti kuda nu kevalamu oka alpamainatuvuga kanipistunnayi.
3: Our learning appears to be very silly now.
0: మన విశ్వవిద్యాలయం నందు
3: ఇన్ అవర్ యూనివర్సిటీ
0: ఉత్తీర్ణుడైనటువంటి విద్యావంతుడు
3: ద స్టూడెంట్ హూ పాస్
0: అవుట్ జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి విద్యావంతుడుగా రూపొందాలి.
3: దే మస్ట్ షైన్ యాజ్ ఐడియల్ స్టూడెంట్ టు ద ఎంటైర్ వరల్డ్.
0: సత్యవాక్కు చేత
3: బై ట్రూత్ఫుల్ వర్డ్
0: సన్మానమును గల్గు
3: యు విల్ అర్న్ రెస్పెక్ట్.
0: సత్యయుతుడెందు సర్వ సుఖుడు అవును.
3: అండ్ బై ఫాస్టింగ్ ట్రూత్ హీ విల్ బి కంఫర్టబుల్.
0: సత్య గుణము కంటే మించినది ఏదియో
3: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు ట్రూత్.
0: వినుడు భారతీయ వీరసుడు.
3: ఓ సన్ ఆఫ్ ఇండియా, ఓ వెల్ సన్ ఆఫ్ ఇండియా, లిసన్ టు దే.
0: సత్య గుణము కంటే మించినటువంటి మరొకటి లేదు.
3: దేర్ ఇస్ నన్ గ్రేటర్.
0: సమస్త వేదములు వేదాంగములు కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండే ప్రధానంగా బోధిస్తూ వచ్చాయి.
3: ఆల్ ద వెదర్స్ డిక్లేర్ దట్ యు హోల్డ్ ఫాస్ట్ టు ట్రూత్ అండ్ యు మస్ట్ బి రైచియస్.
0: ఎలాంటి ప్రమాదం సంభవించినా సరే సత్యాన్ని నీ వదలవద్దు.
3: అండర్ ఎనీ యాక్సిడెంట్ డోంట్ ఫస్ట్.
0: ఏమిటి ఈ సత్యము?
3: Why is this true?
0: Satyam Bhagavat Swarupam. Truth is God.
3: Truth is God.
0: Dharmam atani yokka aadharanam.
3: Righteousness is the ornament for God.
0: Kanuka ee rendiki oka tattvam chetane manavattu sarthakam gavinchukovali.
3: By the harmony of the two, mankind should find fulfillment.
0: Vidyarthulara.
3: Students.
0: మీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
3: ఎవర్ హార్ట్స్ ఆర్
0: నిర్మలమైనవి, నిశ్చలమైనటువంటివి.
3: స్టడీ అండ్ అన్సర్
0: ఈ వయసు నుండి పవిత్రమైనటువంటి భావాలు మీరు హృదయాల్లో పెంచుకోవాలి.
3: అట్ టెండర్ ఏజ్ ఫాస్టర్ సేకర్డ్ క్వాలిటీస్.
0: విత్తనములు ఎక్కడ వేస్తే మలుస్తాయి? భూమిలో పెడితే విత్తనం మలుస్తాయి.
3: వెన్ యూ సో ద సీడ్ ఇన్ ద ఎర్త్ ఇట్ గ్రోస్.
0: కానీ టిన్నులో వేసి పెట్టేది మలచదు.
3: వెన్ యూ సో ఇన్ ఎ టిన్ ఇట్ డస్ నాట్ బికమ్ ఎ సాప్లింగ్.
0: కనుకనే దైవ భావం అనేటువంటిది హృదయం అనేటువంటి యొక్క భూమి లోపల నాటినప్పుడే అది చక్కగా వృక్షమైపోయి అదే ధర్మశాస్త్రం ఫలమును అందిస్తుంటాయి.
3: వెన్ యూ ప్లాంట్ ద సీడ్ ఆఫ్ డివైన్ ఫెయిత్ ఇట్ గ్రోస్ ఇన్ త్రూ ఎ రైచియస్ ట్రీ.
0: కనుక మన హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
3: అవర్ హార్ట్ ఇస్ సీక్రెట్.
0: అందులో ప్రేమ అనేటువంటి ఒక విత్తనము నాటండి.
3: సో ద సీడ్ ఆఫ్ లవ్ దేర్.
0: ఆ ప్రేమ అనేటువంటి వృక్షం నుంచినే సహనము, దయ, కరుణ, సానుభూతి అన్ని ఫలములు పొందుతాయి.
3: అండ్ ఫ్రమ్ దిస్ సీడ్ ఇట్ గోస్ ఇన్ టు యువర్ ట్రీ అండ్ ఇట్ గివ్స్ టు యూ.
0: ప్రేమ లేకుండా మనం ఏ ఒక్క దీనిని సాధించలేము.
3: ద వర్డ్ ఆఫ్ లవ్ యూ కాంట్ అచీవ్ ఇన్ దిస్
0: లైఫ్. లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
3: Love is God, live in love.
0: నిరంతరం కొన్ని మనము ఒక ఆనందంతో మనం ముందుకు ఉండాలి.
3: ఆల్వేస్ బి జాయస్.
0: ఏ సమయమునందు కూడా మనము కాస్ట్ ఆయిల్ ఫేస్ వేయకూడదు.
3: నెవర్ షుడ్ హ్యావ్ కాస్ట్ ఆయిల్ ఫేస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
3: స్మైలింగ్ అండ్
0: స్మరణం పోయే సమయంలో కూడా నవ్వుతూ నవ్వుతూనే పోవాలి.
3: యువర్ వాజ్ డైయింగ్ షుడ్ స్మైల్ అండ్
0: అందుకోసమని ఈ మనుశాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ఉంటుండాలి.
3: శ్లోక ఇన్ మనుశాస్త్రం.
0: సామాన్యమైన మానవుడు
3: ఎన్ ఆర్డినరీ మ్యాన్
0: జీవితాన్ని చూసి ఆనందిస్తాడు.
3: He takes delight in life.
0: కానీ సన్యాసులు అనేటువంటి వాడు మరణాన్ని చూసి ఆనందిస్తాడు.
3: రిజాయిసెస్ ఓవర్ డెత్.
0: ఎందుకు సన్యాసులు మరణాన్ని చూసి ఆశించి ఆనందించాలి?
3: వై సేజ్ డిలైట్ లైక్ దాట్.
0: లోకంలో అన్నిను అసత్యములే అనిత్యములే.
3: ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సియెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మరణం సత్యం.
3: But that is true.
0: సత్యమైనటువంటి మరణాన్ని నేను ఆనందంగా తీసుకుంటాను.
3: అండ్ దట్ ట్రూ దట్ ఐ డిలైట్ హిమ్.
0: నేను ఆశిస్తాను.
3: అండ్ దట్ ఐ వాంట్.
0: అనేటువంటి యొక్క సత్య పదమును అక్కడ నిరుపయోగం చేయకుండా సాధించుకోవాలి.
3: దట్ హౌ యూ ఆల్సో షుడ్ టేక్ టు దట్.
0: దీనిని శంకర్ల వారు కూడాను

0: ఈ ధనము జనము యవ్వనము వీటిని చూసి నువ్వెందుకు గర్వపడుతున్నావు?
1: ఓ మ్యాన్, వై షుడ్ యు బి ప్రౌడ్ థింకింగ్ ఆఫ్ ద వెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్?
0: ఇవన్నీ హరతిని మీష కాల సర్వము,
1: దేర్ మొమెంటరీ,
0: క్షణములో కదిలిపోయే మేఘముల వంటివి. పాసింగ్ క్లౌడ్స్,
1: ద పాసింగ్ క్లౌడ్,
0: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్ లేదు.
1: నథింగ్ ఇస్ అ పర్మనెంట్ క్లౌడ్.
0: కనుక

0: Mati.
1: O foolish one, then rejoice over chanting the name of Hari and Govinda.
0: Kanuka Anati Manasasam Lopala Sanyasulu Prithun Juchanandi Chetuntivarata.
1: The sages delighted over death.
0: Samanyulu Tana Sukhani Juchanandi Chetuntivarata.
1: The ordinary man delighted over
0: Kabasha. Sanyasuniki Samanyukum Nekunti Bedar and Tutu. He not a Kaluga Prabhav named to Prithun Juchan Sanyasulu by Yurtuntaru. Bipur Tuntaru.
1: See the world of difference between a sage and an ordinary man, unfortunately.
0: Yenta Bipurina. Yenta Yetina. Tapindi Kaz.
1: That cannot be avoided under any
0: circumstance.
1: And for that permanent truth, everything can be forsaken.
0: Kanukane manamu, yematram kudunu viruvaka, yenukanche veyaka, manchidarik mundanche vestu, daivarpitamena buddhito, tanu jeevinchali.
1: Unafraid, courageously, we must press forward, devoting ourselves to God.
0: Kanuka vidyarthulara, ee leta hrudayam nandi, మీరు ఈ పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకోండి.
1: At this tender age, foster these virtuous qualities.
0: దీన్ని start early, drive slowly, reach safely.
1: Start early, drive slowly and reach safely.
0: ఈ ఎర్లీ వయసులో పని చక్కగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: At this tender age, try to learn.
0: అందువల్లనే మనకు జీవితం లోపల నిరంతరం కూడాను భగవత్ చింతన. ఏ పని చేసినప్పటికి ఇది భగవత్ చింతనగా తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ డిడ్ యూ పర్ఫార్మ్ డెడికేటెడ్ టు గాడ్.
0: కాన విద్యార్థులైన మీరు ఈ పవిత్రమైన గుణాలను గిరిజనాభివృద్ధి గావించుకుంటూ పోవాలి.
1: డే బై డే ఫాస్టర్ దిస్ డివైన్ క్వాలిటీస్ ఇన్ యూ చిల్డ్రన్.
0: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ విల్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్.
0: పిల్లలు మాట్లాడారు.
1: బాయ్స్ హావ్ స్పోకెన్.
0: చాలా అందంగా ఆనందంగా మాట్లాడారు.
1: స్వీట్లీ అండ్ డిలైట్ఫుల్లీ దే స్పోక్.
0: అయినప్పటికీ ఆ భావాలు కేవలం వర్షంలో వచ్చేదంటే హృదయంలో ఉంటే ఎంత పవిత్రంగా ఉంటాయి.
1: దిస్ ఇస్ స్ప్రింగ్ నాట్ అవుట్వర్డ్లీ లైక్ దాట్. దిస్ ఇస్ స్ప్రింగ్ ఫ్రమ్ ద వెరీ హార్ట్.
0: నిజమైన మానవత్వము.
1: అండ్ దట్ ఈస్ ట్రూ హ్యూమన్
0: స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడు ఒక్కటి కావాలి.
1: ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ మస్ట్ బి అచీవ్డ్.
0: కనుక మనం దైవ చింతన చేస్తూ
1: థింకింగ్ ఆఫ్ గాడ్
0: సత్కార్యంలో ప్రవేశించి
1: పెర్ఫార్మింగ్ గుడ్ డీడ్స్
0: పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో మనం చేరుకుని
1: బెనిఫిటింగ్ అదర్స్
0: ఈ నరజన్మాన్ని సార్థకం చేసుకుని నారాయణత్వాన్ని పొందడానికి ప్రయత్నించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఐ కంక్లూడ్ మై డివైన్ డిస్కోర్స్ బెస్టింగ్ మై బ్లెస్సింగ్స్ ఆన్ యూ సో దట్ యు మే ట్రాన్స్ఫార్మ్ యువర్ హ్యూమన్ లైఫ్ ఇంటూ డివైన్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: which are good, virtuous, and noble. Truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. Pavitramainatuvanti Premani. Pradhanamainatuvanti.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it will grow.
1: ఒకనొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, elders have told us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: advaita darshaname gnanam ani kudanu granthamulu bodhinchutunnavi,
0: is gnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is gnana.
1: Kani ee advaita margamulo gnana margamunandu ninnu pondutaku సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: దో దిస్ ఇస్ వాట్ ఎల్డర్స్ హావ్ టాట్ us, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ us టు రియలైజ్ యు, వి ఆర్డినరీ మార్టల్స్ టు రియలైజ్ యు త్రూ ద పాత్ ఆఫ్ జ్ఞాన.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: దేర్ఫోర్ ఐ విష్ టు హావ్ నథింగ్ టు డూ విత్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యము నేను చేయలేను.
0: అండ్ through the medium of japa or penance or dhyana or meditation also I cannot reach you.
1: Ivanni chesinappatikini neevu chikkutavu anetuvanti nammakam naaku ledu.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: Okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetuvanti shakti naakunnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyana unnatundi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyana unnatundi oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyana unnatundi sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and a material being.
1: Ee vidhamuga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love all right, but it's a love which is selfish in nature.
1: Idi swaprayojana nimittamai aashinchetunte premaga untuntadi.
0: This love is that which furthers your own cause.
1: Swarthamu swaprayojana nimittamai upayoga

0: ఇటువంటి ప్రేమ, ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
1: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, యువర్ ఓన్ కాజ్, హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్?
0: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
1: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్.
0: కనుక పరిపూర్ణమైనటువంటి, పవిత్రమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
1: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
0: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్.
0: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
1: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
0: స్వార్థరహితము, ఫలరహితము, పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
1: దట్ లవ్ విచ్ ఈస్ సెల్ఫ్లెస్, విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరదు.
1: ఇఫ్ యు డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్, ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్టెడ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
0: ప్రేమలేనటువంటి జీవితము, ప్రేమలేనటువంటి యొక్క తత్వము, ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
1: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
0: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా, పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
1: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ఉండగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: The gopikas would sing out to Lord Krishna thus, O Lord, may we be able to cultivate this field of our heart wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudram nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivam nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarincheatundi kanamulanu choochutumo, అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ అండ్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలం ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku adi sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables pray and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadulalo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ee meghamula varshamu samattanga undinappadikini parishuddhanga undinappadikini padina pradesham yokka swabhava swaroopanni kudanu idi kontha varakunu maarpu chendutundi.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes. But what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: Isukalo varsha jaladhara inkipo,
1: like if this rain were to fall on a beach of sand, it will sink, it will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: ముత్యపు చిప్ప పైన పడినా అది ముత్యములుగా మారు.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: అదే విధముగానే నల్లరేగడి పైన పడినటువంటి యొక్క జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: samudramulo padinappudu ivu uppaga mari potundi,
1: the rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: Nadilo padinappudu tiyadanamulo tiyaga roopondutundi.
1: If it is part of a river, it will become sweetness itself.
0: Adhe vidhamugane prema paramatma swaroopam ainappatikini vari vari hrudaya paripatmanu patti ee prema swarthanga పరార్థంగ స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: It is because of this that we look upon God as one who has attributes and qualities.
0: భగవంతుని యందు ఎట్టి మార్పును రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external
0: influence. Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakudadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopagincharu etakegaru bhitila boru గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికల్స్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలో పోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఈస్ దిస్ స్టెడీ లవ్, ఇట్ ఈస్ దిస్ సెల్ఫ్లెస్ లవ్, ఇట్ ఈస్ దిస్ సబ్లైమ్ లవ్ విచ్ కుడ్ బి కాల్డ్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమస్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: త్రూ దిస్ మీడియం ఆఫ్ లవ్, సచ్ లవ్, వన్ కుడ్ గెట్ గాడ్ హూజ్ లవ్ పర్సానిఫైడ్.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్మాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artifacts.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandrunu kuda manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiate.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆర్ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమస్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: కానీ ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడా సంబంధం లేదు.
1: Now the point is this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటియందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావమును పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావమును పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this? We should offer.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెట్టు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? O Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. O Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నాను.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు. వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. Ganga tana janamulaku tanga arpitam cheyamani ganga koraledu.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgani bhagavantudu anugrahinchinatuvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam ee matramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరీక్షిస్తూ ఉంటాడు.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఈస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ ఇన్ దట్ సిట్యుయేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ ఎన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్సన్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు, ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: దేవుని ఎన్నగా మెందందు కలడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. ఒట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean, he is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who's there, if only you were to look around, and there he is.
0: Kanuka Sai konni samayam lopala chaala ullasanga utsahanga tamashaluga palakaristu untadu.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he is enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
1: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇన్ టు దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకుని వారు సాయి మాటలను, సాయి భావములను వేరు వేరు రీతిగా తలచుకుంటూ ఉంటారు.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani, Sai yokka nadakalaku kani, Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu kalagadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu satyam yokka bhaktamu ee yokka bhavam yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: తాత్కాలికంగా అది ఏదొక రీతిగా కనుక కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ, సాయి హ్యాడ్ టాక్డ్ అబౌట్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. హీ వెంట్ ఆన్ టు ఎలాబరేట్ దట్ హీ హ్యాస్ నథింగ్ టు డూ వాట్స్ ఎవర్ విత్ దిస్ మనీ అండ్ ఆల్ దట్ హెస్ బీన్ అక్యుములేటెడ్ దస్ కుడ్ బి యూజ్డ్ బై యూ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
0: సాయికి ఇలాంటి విషయం లోపల కించిత్తైనా కూడాను అభిలాష కాని, అభిరుచి కాని, ఆశ కాని లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: Ee moodintilo ye maatramaina bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai maata, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: సో ద వర్డ్ ఆఫ్ సాయి, ద థాట్ ఆఫ్ సాయి అండ్ ద యాక్షన్ ఆఫ్ సాయి వుడ్ ఆల్వేస్ బీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: సో దిస్ టాక్ అబౌట్ 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakshale kaadu 60 kotla kotlu vachinappudiki arakaasuga kuda nenu bhavinchanu.
1: It is not merely 60 lakhs being given to me. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: Sai aasinchedi okka nirmalamaina premana maatrame.
1: All that Sai asks forever is pure unsullied love.
0: Atti variki emaina ivadaniki nenu siddhanga untuntanu.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: Nenu ichukuntanu.
1: Sai will give himself to such a person.
0: Ee satyanni konta santikta avasthalo undinatvanti vyaktulu chakkaga gurtinchalani nenu aashistunnanu.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ ఎట్ టైమ్స్ ఇస్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: ఆల్ ద వైల్ బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ద మైండ్ టెండ్స్ టు డిస్కార్డ్ దాట్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మన కృష్ణ ప్రమాద బలవద్రుడము, కృష్ణ ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో, ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్తూ, మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయం అని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: నౌ ఇఫ్ సంబడీ వర్ టు అటర్ సంథింగ్ కాంట్రడిక్టరీ టు వాట్ వి బిలీవ్, వి టెండ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతుడికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీవు విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
0: దానిని ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: right. లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదు.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేడంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండో ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: Palalo venna unnadani na vadana.
1: Now I maintain that there is butter in milk.
0: Unte choopamani vaari vadana.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: Appudu manam ee reethiga jawabu cheppali.
1: What's the answer that we give?
0: Ayya, palanu perugga chey.
1: Oh ma'am, make this milk into curd.
0: Perugunu marinchu.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలు అని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి తేవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలము లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు, ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూషన్ అయినా నాస్తికులు రేషన్ ఇంటి వాళ్ళు వచ్చి ఇది ఇచ్చుకుడు పంచుకుని దగ్గరకు వచ్చి మీరు నాతో వాదించారు.
1: Now there were these two, Panchasika and Visika. These two were learned scholars, pundits, and those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, "We wish to engage you in debate."
2: ఈ పంచశిఖులు దిశకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
2: Kani Janaka Maharaju aagnanu tirasavahinchi varito vaadinchadaniki kontha varaku angikarincharu.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: Veeri vaadana emiti? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
2: Sare ilante murkulaku buddhi cheptam manchi aneetuvanti uddeshamto panchasikudu siddhamayyadu.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: Motta modati prashna okati vesadu. Ayya Janaka Maharaju yokka bharya goppa pativrata annadu.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
2: Ee nastikudu kaadu ani cheppali kada.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: Jawabu chikkaledu.
1: But faced up with this statement, they had no answer.
2: Mauna vahinchadu.
1: So that man maintained silence.
2: Inka rendava prashna అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this panchasika thought forth the second question. O son, you are one who is born to your father, is it not?
2: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయన నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, O son, you have a mother.
2: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్పితే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument? Because that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
2: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
2: వాదనకు
1: a thing,
2: సిద్ధం.
1: But they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవటానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్స్ ఇన్ డిబేట్.
2: మన హృదయం కూడా చెలించిపోతుంది.
1: బికాస్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
2: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వోర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
2: Endukaga vaadu ooputunte aa dust anta mana chukkala paina poi padipothundi.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: Kanu atti vaari sanghaanni manam anusarinchinappudu mana yokka bhavalu kuda no malinyam avutundi.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we are also getting influenced.
2: Satyangam aneetundi atyavasaramu ani cheppani ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: Sai Baba, teething on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
2: వీరు చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
2: చదువు చదువు చదివి చావంగా నేటికి చావులేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్. యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
2: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనప్పుడు సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
2: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హు విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుడు పెట్టుట చూచి ఓర్వలేదు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
2: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
2: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
2: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడాను వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
2: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికి ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యూములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
2: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
2: ట్రస్ట్ కన్వీనర్, స్టేట్ ప్రెసిడెంట్, ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ దట్ దే హావ్ అండర్టేకెన్. స్టేట్ లోపల కూడా మై హోప్
2: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: నౌ దేర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ దట్ ఇఫ్ యూ హర్ టు లాక్ దిస్ మనీ ఇన్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ సమ్ స్టేట్స్ కుడ్ గెట్ యాజ్ మచ్ యాజ్ 2 to 3 lakhs పర్ ఇయర్ ప్యూర్లీ బై ఇంట్రెస్ట్ అలోన్.
2: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును, ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: దిస్ మనీ యూ కెన్ ఎంబార్క్ ఆన్ ఎనీ సేవా యాక్టివిటీ, యూ డోంట్ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ వే.
2: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are forthcoming, coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
2: Satyasai samasthalu okka naya paisa kudanu durvinivagam cheyatam ledhu.
1: The Satyasai organization does not misuse even a single paisa.
2: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ హు ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ దేర్ ఓన్ లైఫ్స్ ఇన్ ఫర్ దిస్ నోబుల్ కాజ్.
2: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: ద పీపుల్ హూ వర్క్ అండర్ ద బ్యానర్ ఆఫ్ ద సత్యసాయి ఆర్గనైజేషన్ దేర్ నోబిలిటీ అండ్ దేర్ వర్చ్యూస్.
2: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
2: Kani pavitramainatunte hrudayam galinatunte okka workers okka satyasaya samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the satyasaya organization.
2: Ituvanti workers nu aadharam chesukoni state presidents స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: అండ్ ద లాక్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ఇన్ సొసైటీ ఆర్గనైజేషన్ ఐ వుడ్ లైక్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇమెన్స్ హ్యూమన్ రిసోర్స్.
2: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందడ్డు వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
2: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: ది స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
2: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ది మెయిన్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్.
2: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later,
2: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
2: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: Those are like passing clouds, fleeting and moving.
2: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: So long as you are alive, this money could be yours.
2: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: As long as you are alive, the factory could be yours. Your business proposition.
2: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: Once you are dead, there is no link between those and you.
2: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
2: Yevi nee venta vachuno avi nee swantamu. Yevi nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
2: Kanuka neeti nundi meeru ee yokka sevalapaina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekku kaalaanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
2: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
2: Yetti paristhithini endu kudanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
2: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
2: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
2: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
2: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
2: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
2: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
1: Without sacrifice, there is no place for purity.
2: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
1: Without purity, there is no purpose of unity.
2: కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
1: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
2: కనుక ఈ నాలుగింటిని మనం ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: These are the four lamps. Or light flames that you must show to the world.
2: Chaturvidha purushartamulu cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
2: pavitramu,
1: but they are not the ones. The true
2: aikyamatyamu,
1: the true purushartas are charity, purity, unity
2: and divinity.
1: And divinity.
2: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
2: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
2: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
2: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటిని ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ది డేస్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ డేస్ యు మస్ట్ హావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ, ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ, దీస్ ఆర్ ద వన్స్ దట్ యు మస్ట్
2: కనుక ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీ 60 lakhs ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దీ 60 lakhs విల్ బి యూజ్డ్ ఇన్ ద మేనర్ ఇండికేటెడ్. ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దిస్ సీలింగ్ ఆన్ డిజైన్స్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
2: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given donated many
2: santarpana kosam kodanu paapam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu
1: and also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this thousands
2: adu kodanu nenu velaku ichi vestunnanu.
1: I am returning even these thousands and lakhs of rupees
2: varikinatundi prema naaku cherindi varikinatundi dharam naaku akkarledu.
1: The love that they have given me has reached me. I have accepted that love.
2: Aa prema kante minchinatundi kaadu ee dhanam.
1: I don't want their money.
2: Premaku minchinatundi kaadu ee dhanam.
1: This money does not exceed this love in value.
2: Premaku minchindi prapanchamlone ledu.
1: In fact, there is nothing that can exceed love in value.
2: Kanuka ee mottamato paatu santarpana kosam ichinatundi mottam kuda nu cherchinanu.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
2: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
2: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పడితేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
2: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్,

0: and take up more villages as part of the adoption program and carry your service activities.
1: సాయి యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉంటుండాలి. బాహ్యవాంఛను లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
0: యూ షుడ్ నాట్ ఫీల్ థర్స్టీ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్ అండ్ సూపర్ఫిషియల్. యువర్ థర్స్ట్ షుడ్ బి ఫర్ వాట్ ఎవర్ సాయి లైక్ అండ్ ఆస్పైర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ బై ఫుల్ఫిల్లింగ్ వాట్ సాయి వాంట్స్ యూ టు డూ.
1: కనుక సాయి వాంఛను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
0: సో ఇన్ ఆర్డర్ that you might quench your thirst, which will satisfy what Sai wants you to do, I am also gifting to you tumblers to each of you.
1: Loka vanchana tejinchi bhagavat vanchanu varinchi abhruddhi gavinchalane naa yokka aasha.
0: Desires pertaining to the world, discard them. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
1: ఏదో తమాషకి చెప్పాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
0: నౌ ఐ మే హావ్ మేడ్ ఎ లైట్ హార్టెడ్ కామెంట్ ఆల్ రైట్ బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ మై వ్యూ ఆల్ పీపుల్ హావ్ డన్ వాట్ ఎవర్ దే హావ్ డన్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్
1: పర్పస్. తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడే ఎక్కువ ముద్దు వస్తుంది.
0: ద మదర్ లవ్స్ ద చైల్డ్ ఆల్ ద మోర్ ఓన్లీ వెన్ హీ టీజెస్ ద చైల్డ్.
1: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకు వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఐ టూ అట్ టైమ్స్ టీజ్ అండ్ టార్మెంట్ అండ్ ప్లే ప్రాంక్స్ ఆన్ మై డివోటీస్ సో దట్ ఐ కుడ్ డిరైవ్ గ్రేటర్ జాయ్ అవుట్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్.
1: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్ ద ఆర్గనైజర్స్ and other workers in the Sai organization have really been toiling selflessly.
1: Aithe antaritone meeru trupti padaka ee aanandanni marinta abhruddhi gavinchadaniki tagina krushi cheyali.
0: That certainly gives immense ananda to Sai, but you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
1: Evare vidhanga vimarsinchinappudiki meeru ee maatram kodunu chelinchaka mee sevalo nimabrulu kaandi.
0: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
1: ఇది నిజమైనటువంటి త్యాగం.
0: This is true sacrifice.
1: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
0: It is this sense of sacrifice that should fill your life with ananda.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: Dear listeners, your feedback is valuable to us in order to improve our programs. Please write to us with your suggestions and comments. You can email them to listener@radiosai.org. Thank you. Sai Ram.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Service rendered with a loving heart is worthy of being called a service, else it is a sheer waste of time, is what Swami tells us in this audio clip. Swami further describes sacrifice as the most important quality in service. Let's listen to his golden voice. This divine droplet is taken from the discourse delivered by Bhagavan on 21st November 1988.
2: సేవకు కావలసినటువంటి ధనము ధాన్యము ఇత్యాది పదార్థములు కాదు అవసరం.
3: ఫర్ సర్వీస్ ఇట్ ఈస్ నాట్ ది మనీ అండ్ మెటీరియల్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్.
2: ప్రేమ హృదయము లేక ఎన్ని సేవలు చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమే అవుతుంది.
3: వాట్ ఎవర్ సర్వీస్ యు రెండర్ వితౌట్ ఎ లవింగ్ హార్ట్, ద సచ్ సర్వీస్ ఈజ్ ఎ ష్యూర్ వేస్ట్.
2: మనం ఈనాడు నింపుకోవలసినటువంటి ప్రేమతత్వాన్ని హృదయంతో నింపుకోవాలి.
3: వాట్ యు హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ఈజ్ విత్ లవ్.
2: ప్రకృతి యొక్క చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు.
3: ద కాన్షియస్నెస్ ఫౌండ్ ఇన్ ఇన్ ద నేచర్ ఇస్ నాట్ ఎ వేస్ట్.
2: అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది.
3: వెన్ కాన్షియస్నెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెల్ఫిష్నెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రూకెడ్. వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ ఈస్ గోయింగ్
2: ఏ పవిత్రమైన భావము సర్వ జంతువుల యొక్క సామాన్యం నుండి వేరు చేసి దివ్య మానవునిగా నిరూపించినదో అట్టి మానవత్వాన్ని ఈనాడు మనము విస్మరిస్తున్నాము.
3: ద హ్యుమానిటీ అండ్ ది హ్యూమన్ క్వాలిటీస్ విచ్ డిస్టింగ్విష్ మ్యాన్ ఫ్రమ్ ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ గివెన్ అప్ టుడే బై ద మ్యాన్.
2: కానీ ఈనాడు ఆకృతంగా కేవలం మానవుని యొక్క ఆకారంగా నిరూపిస్తున్నది, కానీ మానవత్వం అనేటువంటి ఆ మనిషి ఎందుకు ఏమాత్రము కనిపించడం లేదు.
3: యూ కెన్ ఫైండ్ మెన్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ దే డు నాట్ సీమ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ అ మ్యాన్.
2: మనం సమాజంలో లోతుగా దిగి విచారించినప్పుడు ఈనాడు అవసరమైనటువంటిది కేవలము ధనము ధనము అధికారము లౌకిక భోగ భాగ్యములు ఇవే తప్ప ఇంకా అన్యమైనటువంటి విచారములు ఏమాత్రం కూడా మానవులు సరపటం లేదు.
3: ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఎన్క్వైరీ టు ఎస్ట్ హౌ మ్యాన్ ఈజ్ థింకింగ్, మ్యాన్ థింక్స్ ఇట్ ఈస్ హిస్ మనీ పొజిషన్ పవర్ అండ్ అథారిటీ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ టుడే.
2: ధనమే మానవుని ఉద్ధరించుతున్నది అనేటువంటి యొక్క భావము ఈ యొక్క ప్రజల లోపల అమితంగా పెరిగిపోయినది.
3: మెన్ ఆర్ డెవలపింగ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఇస్ మనీ విచ్ కెన్ హెల్ప్ దెమ్ టు గ్రో అండ్ టు బి హ్యాపీ.
2: అది ఏ మానవత్వం నిర్మూలనకు మూల కారణం.
3: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ మనీ విచ్ డిస్ట్రాయ్స్ హ్యుమానిటీ.
2: ఈ ధనము మనం పోషించటం లేదు.
3: వీఆర్ నాట్ ప్రాపర్లీ యూజింగ్ మనీ.
2: ఈ ధనమే మనల్ని రక్షించటం లేదు.
3: మనీ ఇస్ నాట్ హెల్పింగ్ అస్, మనీ ఇస్ నాట్ గివింగ్ అస్ ఎనీ.
2: ధనము అవసరమే,
3: మనీ ఇస్ నెసెసరీ ఒక్క.
2: కానీ మితమైనటువంటి ధనముతోనే హితమైనటువంటి జీవితాన్ని గడపాలి.
3: But with necessary limited money we should be able to live a happy life.
2: ee naadu sevalu endukani mari ee vidhamainatundi oka samasthalu endukani aadambaramu ahankaramu unnata sthayini endukunnadi.
3: Whatever activity you look into, whether it is service or otherwise, it is the show, it is the ego which are dominating all activity.
2: Aadambaramu undinanta varaku kudunu aatmatattu artham kaadu.
3: As long as you are full of ostentation and show, you can never understand
2: ee aatmatattu artham kaakunda manavatvanni vikshimpa cheyaledu.
3: Without understanding atma, you can never allow your
2: manavatvanni vikshimpa cheskokunda atanu manavudu kaadu.
3: Without blossoming your human qualities in you can never be a
2: ఆకార మానవుడని చెప్పవచ్చును, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మానవుడు కాదనేటువంటి ఉద్దేశము ప్రపంచములకు ప్రకటితమవుతుంది.
3: యూ కెన్ బి డిస్క్రైబ్డ్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్, ఇన్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ రూప, బట్ నాట్ ఏ రియల్ హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
2: కనుక సేవలు యందు ప్రధానమైనటువంటి త్యాగం.
3: ఇన్ సర్వీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ సాక్రిఫైస్.
2: ఈ త్యాగభావం అనేటువంటిది కేవలము అహంకారంను మొట్టమొదటి త్యాగం చేయాలి.
3: అమంగ్ ఆల్ ద థింగ్స్ విచ్ హెవ్ టు బి సాక్రిఫైస్ ఇట్ ఇస్ ది ఈగో విచ్ మస్ట్ బి సాక్రిఫైస్ ఇన్ ది
2: భావమందు దుష్ట భావము వీటితే త్యాగమగును అది యోగమగును.
3: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇస్ ఇట్ సెల్ఫ్ త్యాగ సాక్రిఫైస్. and that itself will be called yoga.
2: Aasti aali veedi adavike uta kaadu.
3: No need giving up the family, the wealth and...
1: Sai Ram, you just heard a divine talklet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.

0: God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Shantamu. Sakhyamu. దాస్యము అనురాగము వాత్సల్యము మధురం ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే.
0: పీస్, ఫ్రెండ్షిప్, సర్విట్యూడ్, ఎఫెక్షన్, లవ్, దీస్ ఆర్ ఆల్ ది సినోనిమ్స్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మానవుడు ఎంత
0: ఎక్స్పెక్ట్ టు రియలైజ్ ది ట్రూత్ అండ్ ఫుల్ఫిల్ యువర్ అంబిషన్స్?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: ఇంత ఆనందము లభిస్తుంది.
1: The more man develops love, more blissful he would be.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: Man aspires to be blissful.
0: నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు.
1: Man wants to be happy always.
0: కారణమేమిటి?
1: Why?
0: మానవుడు ఆనందమునందే పుట్టినాడు.
1: Man is born out of this.
0: ఆనందమునందే జీవిస్తున్నాడు.
1: He lives in bliss.
0: ఆనందమునందే అంత్యమవుతున్నాడు.
1: He ends his life in bliss.
0: ఈ ఆనందమే దైవ స్వరూపము.
1: Bliss is God.
0: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తనయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
0: మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు.
1: Leaving man on one side, you don't get bliss anywhere else.
0: చదువులో ఆనందం ఉన్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు.
1: Man strains himself that he would be happy by learning.
0: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
1: He makes every effort to take a job so as to be happy.
0: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
1: He struggles hard to occupy exalted positions thinking that he would be happy.
0: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందం ఉన్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
1: He thinks that he will be happy if he enters into family life.
0: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
1: In spite of all these repeated efforts, he is far off from this happiness.
0: భగవంతునికున్న సమస్త నామములు ఎందుకూడను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమైనటువంటి నామము.
1: Of all the tributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
0: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
1: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
0: అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారినటువంటి సత్యమే సత్.
1: Sat is the truth that remains the same in all the three worlds and in all the three periods of time.
0: అట్టి సత్యను మనం కొనగలవాలన్న సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
1: In order to know this truth, one has to tread along the path of truth.
0: Chit అనగా పరిపూర్ణ జ్ఞానమే.
1: Chit is total knowledge.
0: ఇట్టి పరిపూర్ణ జ్ఞానము చేతనే పరమాత్మను మనం పొందాలి.
1: Out of this total understanding, you can attain the divine.
0: ఈ సచ్చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
1: Where these three principles, సచ్చిత్ ఆనంద exist, there is supreme bliss, బ్రహ్మానంద.
0: మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు.
1: Man takes to spiritual pursuit to
0: నవవిధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
1: He follows ninefold path.
0: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కాని ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
1: They all give him temporary satisfaction and not the bliss in total.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
1: They are all physical pursuits.
0: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిశ్చిత ఆనందము మనకు ప్రాప్తమవుతుంది.
1: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
0: అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించగోరిన వారు సత్ చిత్తును అనుసరించాలి.
1: Those that want this eternal, supreme, non-dual bliss, one should follow this path of సచ్చిత్ ఆనంద.
0: కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్న సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి.
1: In order to reach this blissful state, one has to follow the path of
0: సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది.
1: Truth is everywhere.
0: ఇది ఒక దేశమునకు ఒక కాలమునకు ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు.
1: Truth is beyond time and space, beyond all estimates.
0: కాలాతీతమైనటువంటిది సత్యము.
1: It transcends time.
0: దేశాతీతమైనటువంటి సత్యము.
1: It's beyond space.
0: గుణాతీతమైనటువంటిది సత్యము.
1: Truth is attribute.
0: అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము.
1: When once we follow truth, naturally we can attain God, the embodiment of truth.
0: దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో.

0: The Veda says that you have to work for your own emancipation.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: You should know your truth.
1: నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో.
0: Investigate your own heart.
1: అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: There lies the bliss.
1: కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి.
0: All physical parts confer the temporary satisfaction.
1: కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు.
0: This body is called పిండము.
1: పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవునకు ఒక విధమైనటువంటి ఒక అనుభూతిని అందించేటువంటి మార్గము.
0: Pindamu is the one that speaks that the body is the temple of God that gives him happiness to some extent.
1: కనుకే ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితం గావించటమే నిజమైన సాధన.
0: True spiritual path lies in offering this body to God.
1: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
0: Man has four primary objectives in life.
1: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
0: The four objectives of life are righteousness, the wealth, the desire and liberation.
1: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తుంది.
0: These four objectives give us the peace and enjoyment in the external way.
1: ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి.
0: In this physical world they give us the peace.
1: ఈ భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి.
0: In this world it gives us all comfort.
1: కానీ ఇది కాదు మన సుఖము.
0: This is not true happiness.
1: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
0: There is fifth objective of life, the supreme love.
1: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కుటపింది.
0: It is the science of love that makes you love God intensely.
1: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
0: The one that who goes through the sacred text of love will find liberation.
1: ముక్తి అనగా ఏమిటి?
0: What is liberation?
1: అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకునేదే ముక్తి.
0: Mukti deliberation means that which would put an end to external happiness pursuits.
1: భగవంతునికి ఏది మనం అర్పితం చేయాలి?
0: What is to be offered to God?
1: అలాగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికి అర్పించాలి.
0: Body is the temple of God where God dwells in within. It has to be offered to him.
1: దీనిని పితృదానము అన్నారు.
0: This is called pitrudhanam.
1: Anaga pitrupindamu.
0: Or pitrupindamu.
1: Ee pindame dehamu.
0: This pindamu is the body.
1: Deenini daivamunaku arpinchadame mukti.
0: Offering this pindamu the body to God is mukti liberation.
1: Anaga ee dehamuto aachinchetundi sarva karmalu kudanu daivarpitamaina bhavamuto manamu cheyali.
0: It only means that all our actions that we do with this body must be offered to God.
1: Idiye aidava purushartamainatundi shastramu.
0: This is the fifth sacred text of love.
1: Itti shastramulu bodhinche nimittamu.
0: To teach this sacred text of love.
1: Pavitramaina premanu andinche nimittamu.
0: To pass on this sacred love.
1: Ee premanu sarvatra chaate nimittamu.
0: To publicize this love.
1: Ee magarandamulu gorinche nimittamu.
0: To make you the drink in the nectar of love.
1: Bhagavantude nirakariyaina bhagavantude goloakamu nundi bhulokamulaku స్వరూపమై దిగి వస్తున్నాడు.
0: ద ఫార్మ్లెస్ గాడ్ డిసెండ్స్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ఎ ఫార్మ్.
1: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
0: ద డే ఆఫ్ డిసెంట్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ ఈస్ ది బర్త్ డే ఆఫ్ గాడ్.
1: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
0: వై డస్ హి ఇన్కార్నేట్?
1: ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తులు గావించి తదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
0: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
1: ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు.
0: The one who drinks the sweet nectar
1: తాదాత్మ్య భావన పొందుతున్నాడు.
0: He identifies with God totally.
1: దీనిని నారదుడు కూడా చెప్పాడు.
0: This is also said by Narada.
1: మత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మారామో భవతి, తప్తో భవతి, నయో భవతి, ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గ్రోనినటువంటి మానవుడుకు తాదాత్మభావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గ్రోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: Man who drinks in this nectar of divinity identify himself with God and enjoys the blissful state thereafter.
1: దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తం కాదు.
0: Not merely to know the temporary nature of the body alone.
1: శరీరం మాధ్యం కలు ధర్మ సాధకం.
0: Body is gifted to perform sacred actions.
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: We have to discharge your duties.
1: కర్మలు యందు ఫలితాన్ని తెలించాలి.
0: We have to sacrifice the rewards of the
1: భోగములకు దూరము త్యాగమునకు సమీపము కావాలి.
0: We have to be so close to the principle of tyaga sacrifice.
1: అతి త్యాగ స్వరూపుడే భగవంతుడు.
0: God is the very embodiment.
1: అతి త్యాగమయుడే భగవంతుడు.
0: God is sacrifice.
1: అతి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము.
0: And the bliss that you get out of this tyaga sacrifice is divine himself.
1: భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభిరించి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit of God.
1: కాలమునంతయకును దేహమునంతపైనే మనం ఇమిడచకూడదు.
0: We should not spend all the time taking care of the body.
1: దేహమునకు కొంత అవకాశం అందించాలి.
0: We do need to spend some time.
1: దేహానికును సంరక్షించుకోవాలి.
0: We have to safeguard our body.
1: దేనికోసం?
0: What for?
1: దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము.
0: So as to serve God, the body is important.
1: కనుక దైవార్పితం ఏమి చేయాలి?
0: What is that is to be sacrificed, surrendered?
1: పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి.
0: The total love has to be surrendered to God.
1: ఈ ప్రేమ ఎక్కడ నుంచి పుట్టింది?
0: Where is this love born?
1: దైవమే దైవత్వ ప్రేమ.
0: God is love.
1: కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి.
0: We have to live and continue to live in this love.
1: జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలమునోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్తత్యం.
0: You know that you find the bubbles that born out of water, they sustain and return back to the water.
1: అదే విధంగానే మానవుడు ఆనందము నుండే పుట్టి ఆనందము నుండే జీవించి ఆనందము నుండే అంత్యం కావాలి.
0: So man has come out of this bliss, sustains his life in bliss and goes back to the state of bliss.
1: కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది.
0: Body is temporary at any point of time.
1: ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు.
0: We should not waste our time and the body only for this temporary period.
1: మనకు కావాల్సినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి.
0: What we need is the virtue, the character.
1: ఈనాటి విద్యలయందు బలము త్యాగము కౌలికము కలిమి చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు.
0: In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact.
1: కలిమి బలిమి చెలిమి కాదు ప్రధానము, గుణము చాలా అవసరము.
0: It's not the friendship, the association and the physical strength that matter.
1: ఎన్ని కలిమిని సంపాదించినప్పటికీ వ్యర్థమే.
0: One without the character, no matter what your physical strength he has, it is useless.
1: కలిమి పోయినా కూడా పర్వాలేదు, చెలిమి పోయినా కూడా పర్వాలేదు, గుణములు మాత్రం పోషించుకోవాలి.
0: Doesn't matter, the friendship is lost.
1: Keep
0: up the character.
1: అనేక విధములైన సాధనలు చేసి if wealth is lost, nothing is lost. అన్నారు.
0: In ancient days, Bharati has said, if wealth is lost, nothing is lost.
1: If wealth, health is lost, something is lost. అన్నారు.
0: They also said, if health is lost, something is lost.
1: If character is lost, everything is lost. అన్నారు.
0: They said, if character is lost, everything is lost.
1: కాని కలియుగ ప్రభావం చేత ఈనాడు character is lost, nothing is lost.
0: The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost.
1: Wealth is lost, something is lost.
0: If wealth is lost, something is lost.
1: Health is lost, everything is lost.
0: If health is lost, everything is lost.
1: ఇది ఈనాటి రివర్స్ యొక్క ప్రయాణము.
0: This is our travel in the reverse way.
1: ఇది కాదు మన యొక్క ప్రయాణము.
0: This is not our path of travel.
1: Character is lost, everything is lost.
0: It should be this way. Character is lost, everything.
1: గుణమే లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో.
0: In this world, a person without character has no place.
1: కనుక మన యందు ఈ గుణములను మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to sustain, to develop character.
1: ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనను సలుపుతూ జగత్తును చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle.
1: Varshamunu bharinchukolaleka gokula vasulu andarikudu baadhapadutundaga govardhana giri ettadaniki vellaadu krishnudu.
0: Krishna went there to lift up the mountain govardhana giri as people could not bear the torrential rain.
1: Manamulaku kaalu modalukoni tala varaku kudunu sandeham le.
0: Man is full of doubts from top
1: to toe. Apada mastakam varaku అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: రండి ఈ పర్వతం కింద కూర్చోండి, మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికీ కూడాను ప్రజలందరూ కూడాను

0: అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: వెన్ కృష్ణ సెడ్ కమ్ అలాంగ్ అండ్ స్టాండ్ అండర్ దిస్ మౌంటైన్ బట్ people started doubting him. He is a boy, he is a mighty mountain, and can he lift it up? Is it possible?
0: ఈ విధమైనటువంటి యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకుని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength,
0: దేహ ప్రమాణమును లెక్క చేయక గుణ ప్రమాణమును లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
0: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
0: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
0: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: Man is prepared to receive, accept all the time.
0: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not of that type.
0: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
0: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
0: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాడు.
1: The one that receives will have the hand.
0: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాడు.
1: The hand of the giver will be on the top.
0: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడాను ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. He will never be low at any time.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
0: ఎక్కడ వెతికినప్పుడు భగవంతుడు స్వార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్,
0: స్వప్రయోజనమే లేదు.
1: దేర్ ఆర్ నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు.
1: మ్యాన్ కన్సిడర్స్ ద హ్యూమన్ లైఫ్ దట్ రివాల్వ్స్ అరౌండ్ selfishness and self interest.
0: కనుకనే ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఈనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడాను ప్రత్యక్షమవుతుంది.
1: That day when we sacrifice this selfishness, we'll be spiritual.
0: ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness?
0: స్వార్థం అంటే ఏమిటి?
1: What do you mean by
0: self? దీని ఫలితం ఏమిటి?
1: What is the result?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని ఆనందం ఏమిటి?
1: What is happiness that lies there?
0: దీని గమ్యమే లేదు.
1: It has no goal either.
0: దీనికి ఆనందమే లేదు.
1: No happiness.
0: కానీ కేవలం ఒక విధమైన భ్రమచేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కుపోతున్నాడు.
1: It's only his imagination, illusion that makes him identify the body selfishness.
0: ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి.
1: All the physical activity confers the peace, temporary or permanent, or profit or loss, as the case may be.
0: ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే.
1: They are all momentary.
0: ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం?
1: Why should we lose that permanent blissful state?
0: అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవడం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం.
1: Because we don't know that's permanent, immortal, eternal bliss, so we struggle for this temporary peace.
0: కనుక నీ శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం.
1: When once we know the permanent truth, we will not be mindful of the fleeting joy.
0: ప్రతి పనికి ఎందుకుడను ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి.
1: In every activity, we have to inquire principle of truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు.
1: The one who recognizes this truth will always be in bliss.
0: ప్రేమనే దీని సత్యము.
1: Love is truth.
0: ప్రేమనే దీని జీవితము.
1: And life.
0: ప్రేమనే దీని గమ్యం.
1: And love is the goal. Life is the objective.
0: ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థం దీనికి సాటి రావు.
1: Love equals none, the one without the second.
0: కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే.
1: Love equals love alone.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి ప్రయత్నించాలి.
1: Through the path of love, you can reach the embodiment of love, God himself.
0: కానీ లౌకికమైన ప్రేమ కాదు.
1: It's not physical love.
0: భౌతికమైన ప్రేమ కాదు.
1: Not worldly love.
0: లే కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు.
1: It's not anything physical.
0: ఇది ప్రవృత్తి ప్రేమ కాదు.
1: It's not external.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ.
1: It is internal, inner, latent love.
0: ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు.
1: In either way, either by criticism or elation or praise, profit or loss, in anywhere or other, you can certainly reach God. In the open court,
0: Shishupala, Krishna aneka vidhamulaga kudanu dushistu vachadu.
1: Shishupala criticized Krishna in every way.
0: Vinarani matalanni kudanu vinipinchadu.
1: He spoke those words that we can't hear all.
0: Aa sabhalone untunnatundi dharmajudu dani bharinchukolekapoyadu.
1: Dharmaja could not bear all this going on.
0: Kungipoyadu, kusinchipoyadu.
1: He was totally depressed, frustrated listening to these accusations. He could not think of anything else because of this situation.
0: Ee dushanlu vintu undagane aa shishupalani yokka pranam vachi bhagavantunlo cheripoyindi.
1: As he was listening to this uncharitable criticism, he could find the life marinta
0: tupalu vale adarchindi
1: God.
0: Idi marinta chala oka asantrupti ainatundi karyam ga nirvedindi.
1: This situation made him much more dissatisfied.
0: Inni vidhamulaga dushinchinatundi durmarguni yokka prema ఇదియా భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అగ్యమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ డౌటింగ్ ఇస్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ రిచర్డ్ ఫెలో దట్ మర్జెస్ ఇన్ ద డివైన్ డస్ ఇట్ హ్యాపెన్ సో.
0: ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు.
1: అండ్ ధర్మజ వాజ్ ఆఫరింగ్ ద ఫస్ట్ రెస్పెక్ట్స్ టు కృష్ణ.
0: ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిక నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు.
1: He went on criticizing, what is it that you pay your first respects to this cowherd boy in the midst of sages and saints?
0: ఈ విమర్శించేటప్పటికి భరించుకోలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు.
1: ధర్మజ క్వశ్చన్ నారద హూ సిట్టింగ్ బై హిస్ సైడ్.
0: నారద, ఈ దూషణ యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు.
1: Narada, teach me the significance of all this false accusation and the merger later.
0: Rajabhushana, Tishanabhushana niraskaram lanni kudanu dehamulike kaani aatmak kaadu.
1: Criticism or the praise relate to the body, nothing to the spirit.
0: Ee Shishupalanu kudanu prema chetane dushistunnadu kaani desham cheta kaadu.
1: Shishupala went on accusing out of love only.
0: Enta taraga dushiste anta taraga devunni poi pondi chertadu.
1: The moment he puts an end to his life,
0: imagine
1: God, then he would be free from the curse.
0: కనుకనే అతన్ని అనేక రకములుగా కూడా దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి.
1: సో హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ కృష్ణ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్.
0: ఈ యొక్క అంతరాత్మను ఐక్యతకే మూర్ఖ మూల కారణం అన్నాడు.
1: ద మెయిన్ రీజన్ ఇస్ టు మర్జ్ ఇన్ గాడ్.
0: ప్రేమ చేత భగవంతుని దూషించినా కూడా దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇఫ్ యూ క్రిటిసైజ్ గాడ్.
0: ఆ దోషణ కూడా ఒక భూషణే.
1: Even this criticism is a kind of praise. This rejection, and this denial is a praise.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు.
1: This was the lesson teaching of love by God then in those times.
0: కంసుడు,
1: కంస,
0: ఈ కృష్ణుని చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడా బలరామకృష్ణును హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: కంస, హావింగ్ కమ్ టు నో దట్ హీ విల్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ, డిసైడెడ్ టు కిల్ కృష్ణ అండ్ బలరామ.
0: అక్రూరుని పంపించాడు.
1: అక్రూర,
0: నీవు కృష్ణునికి మా స్నేహితుడవు.
1: యు ఆర్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: నీవు కృష్ణుని పైన పరమ భక్తుడవు.
1: యు ఆర్ ఆర్డెంట్ డివోటీ.
0: నీవు వెళ్ళిన తప్ప కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు.
1: ది మూమెంట్ యు గో బలరామ అండ్ కృష్ణ
0: నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు.
1: He commanded him to go.
0: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: He could not disobey the command of the king, so Akrura went.
0: యశోదా నందనులకు యశోదా వీరికి బోధించి, అమ్మా, ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తెలుసుకుని పోతున్నాను అన్నాడు.
1: Akrura explained clearly to Yashoda and Nanda, telling that Kamsa was conducting a sacred ritual yaga. So that the Krishna and Balarama would attend.
0: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: He said, you must necessarily accept that invitation.
0: యశోదా నందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
1: యశోద అన్నంద, they were not in favor.
0: ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: Gopikas having heard of this, they went to the
0: బలరామకృష్ణ. అక్కడ పోవడానికి వీలు కాదు.
1: They said, it's not possible for
0: మా ప్రాణస్వరూపుడు, మా జీవస్వరూపుడు, మా సర్వస్వరూపుడు కృష్ణుడు.
1: Krishna is our life.
0: అతని బదులు ఒక క్షణమైనా మేము ఉండలేము.
1: we cannot live parting his
0: mother ku povadaniki veelu kaadu.
1: It's not possible for him
0: to go to mother. They
1: raised objections in several ways.
0: Leela manasa vigrahudu krishnudu.
1: Krishna is very form of mystery and wonder.
0: Ee gopikalaku jababulu em matram kodunu angikarincharu.
1: He didn't respond to these words of Gopikas.
0: Rathamlo kurchunnadu.
1: He sat in the chariot.
0: Gopikalaku ee ratham kanipinchukokunda chesadu.
1: He thought to it that Gopikas will not be able to see the chariot.
0: Anaga tana maya shakti valla ratame kanipinchaledu Yashoda nandulukku kani gopikalukku kani.
1: Because of this mighty divine power, Yashoda, Nanda and
0: Yamuna teeram poyyanta varaku kodu ratham kanipinchaledu.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
0: Gopika cheyinadi emi leka Brindavana vellaru.
1: As Gopikas were helpless,
0: yet bhavam tad bhavati ani tama yokka prema etuvantido alanti premane sarvulu yendu untunnadu anetundi yokka bhavamu gopikala yendu pavitramainti prema.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
0: Noru lenetundi yokka vrichamulanu కన్నులు లేనటువంటి యొక్క ఫలవతమును అన్నిటిని కూడా పలకరిస్తూ పోతున్నారు వీళ్ళు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద ట్రీస్ దట్ కెనాట్ సీ అండ్ దట్ కెనాట్ స్పీక్.
0: జవాబు చెప్పడానికి నోరు లేదు.
1: దే హావ్ నో టంగ్ టు రెస్పాండ్ ఆర్ స్పీక్.
0: చూడడానికి కన్నులు లేవు.
1: దే హావ్ నో ఐస్ టు సీ.
0: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
0: పువ్వులు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: They started questioning flowers too.
0: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: What is that they were asking for?

0: whose eyes are like that of a lotus flower.
1: కృపారసంబుపై చల్లెడువాడు.
0: The one who showers compassion.
1: పరితపిత పించమువాడు.
0: The one who has got the peacock feather.
1: మా సర్వము దోచుకపోయే.
0: He has captured.
1: ఓ మల్లియలారా.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్.
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ అస్ బై మిస్టేక్ హాస్ కృష్ణ హిడెన్.
1: మా సర్వము దోచుకుపోయాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్
1: అతను. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
0: హాస్ హి హిడెన్ దట్?
1: చెప్పండి అని ప్రశ్నించిపోయాను.
0: And they went on
1: questioning. అది కూడా నువ్వు ప్రేమ యొక్క లక్షణమే.
0: That is also the quality of love.
1: ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: Kamsa has driven him out of that place.
1: ఎడబాటును భరించుకోలేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
0: The sadness because of separation is also due to love.
1: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
0: That intense love for Krishna to get him
1: to marry him. ప్రేమతో కూడినటువంటివి.
0: It's all love alone.
1: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
0: It has no reason.
1: కనుక ప్రేమకు ప్రేమనే కారణము.
0: Love is the basis for love.
1: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుణ్ణి పొందాలి.
0: Through love we should attain God.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
0: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
1: ఈ విధమైన యొక్క ప్రేమ చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
0: Through the principle of love and its practice, we should recognize, realize the embodiment of love, God.
1: ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది?
0: Where is this love?
1: మన యందు ఉంటున్నది.
0: The love is within us.
1: మన యందు ఉన్నదంతా ప్రేమనే.
0: What is that is
1: in us? ఆ ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింపచేస్తున్నాము.
0: We divert this love in different directions.
1: అనేక విధములైనటువంటి ఒక వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము.
0: In fact, we make use of this love.
1: వాంఛలు వేరే కానీ మార్గములు వేరే కానీ ప్రేమ ఒక్కటే.
0: Paths are many, love is one.
1: అనేక తీపులు చేస్తుంటాం మనం.
0: We have many sweets.
1: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం.
0: We have variety of sweets.
1: అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే.
0: Same sugar is present in all of these sweets.
1: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వులు యందు కూడా దాగి ఉంటున్నది.
0: The divine love is inherent, immanent in everybody.
1: కనుక ఈ ప్రేమ లేనిటి యొక్క హృదయమే జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: కనుక సర్వుడు ఎందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ విజువలైజ్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
0: టు టీచ్ దిస్ పాత్ ఆఫ్ లవ్ కృష్ణ హాస్
1: అదే చెప్పాడు. యదా యదా హి ధర్మస్య దానిర్భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతా కూడా అనేక విధములుగా కంపించిపోతుంటున్నది. ఈ ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధి పరిచి, ప్రేమను ప్రదర్శింపచేసి, ప్రేమను అనుభవింపచేయటానికి వస్తున్నాను.
0: బికాస్ ఆఫ్ అన్ రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ద హార్ట్స్ ఆర్ బారన్. In order to sow the seeds of love, in order to propagate God incarnate,
1: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది.
0: The main mission of God is to develop the principle of love in mankind.
1: ప్రేమని వారికి చవి చూపించేది.
0: In order to make us taste this sweetness of love.
1: ప్రేమ మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది.
0: We should forget ourselves enjoying the ఉన్మత్తులే
1: కాదు మత్తులు కూడాను గావించేటువంటిది.
0: We should get intoxicated.
1: అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించేటువంటిది.
0: Then we'll find the path of liberation.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore సత్ చిత్ ఆనంద we should
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి.
0: పరిపూర్ణ
1: జ్ఞానంలో మనం జీవించాలి.
0: వీ షుడ్ హావ్ టోటల్ అండర్స్టాండింగ్.
1: అప్పుడే పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు.
0: దెన్ వీల్ ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: దేవుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు.
0: గాడ్ ఈజ్
1: అనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్. హీస్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ.
1: ఏ దేశమందో దేవుడు లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
1: ప్రతి దేహమునందు కూడాను దేవుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ.
1: అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి?
0: వై షుడ్ వి సర్చ్ ఫర్ గాడ్ వెన్ హీస్ ఎవ్రీవేర్?
1: తన యందే ఉండేటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకడం ఎందుకు?
0: వెన్ గాడ్ ఈజ్ విదిన్ అస్ వై షుడ్ వి సర్చ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్?
1: కనుక భగవంతుడే ఆనందమయుడు.
0: గాడ్ ఈజ్ బ్లెస్.
1: అతనే నిత్యానందం.
0: eternal bliss,
1: paramasukadam,
0: supreme happiness,
1: kevalam gnanamurtim,
0: the wisdom,
1: dvandvatitam,
0: non-dual,
1: gaganasadrisham,
0: ethereal,
1: tattvamasyadraksham,
0: the goal is liberation,
1: ekam,
0: one,
1: nityam,
0: eternal,
1: vimalam,
0: pure,
1: achalam, sarvadi sakshibhutam, bhavatitam, trigunarahitam,
0: pure, eternal, attributeless, which is motionless, unchangeable,
1: anandamu prati manavuni yandu untunnadi.
0: That eternal bliss is present in everyone.
1: Aithe idi eppudu manaku pratyaksham avutundi.
0: How do you see, visualize?
1: Oke jyoti untunnadi.
0: There is one lamp here.
1: Aa jyoti paina oka kundanu bodhincham.
0: You place a pot over that.
1: Aa pot kontha kudanu 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The pot has 10 holes.
1: ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం.
0: Supposing you keep a thick turkey towel on the pot.
1: కానీ లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తుంది, కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించడం లేదు.
0: Though there is light out of the lamp, you don't see it because it's covered by the thick
1: మన దేహమే ఒక దట్టమైనటువంటి ఒక రగ్గు.
0: Our body is a thick rug or blanket.
1: లోపల మన ఆత్మ జ్యోతియే అదే భగవత్ జ్యోతి.
0: The light of the spirit is the light of the divine.
1: ఈ దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి.
0: The body has 10 holes.
1: దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము.
0: We are covered by the blanket of illusion.
1: మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి.
0: First remove the blanket of inertia, తమో గుణం.
1: అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి.
0: Then you will see 10 lights.
1: అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను దేహమనేటువంటి ఒక కుండను కూడాను మనం బ్రదర్ చేయాలి.
0: బ్రేక్ దిస్ పాట్ ద బాడీ ఫీలింగ్.
1: అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది.
0: దెన్ యూ ఫైండ్ వన్ లైట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: దట్ లైట్, ద ట్రూత్ ఈజ్ వన్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఉన్నది ఒక్కటైనప్పటికి ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపంగా గోచరిస్తూ ఉంటుంది అది.
0: దో దేర్ ఇస్ వన్ దట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సెస్ వి ఫైండ్ మల్టిప్లిసిటీ.
1: కనుక ఏకజ్యోతి అయినటువంటి దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి.
0: దట్ సింగిల్ లైట్, ద లైట్ ఆఫ్ ద డివైన్, వి షుడ్ బి ఏబుల్ టు సీ ఎవ్రీవేర్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి.
0: వి షుడ్ సీ, ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎన్ని బల్బులు ఉండినప్పటికి,
0: దౌ దేర్ ఆర్ మెనీ బల్బ్స్,
1: ఎన్ని రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికి,
0: డిఫరెన్స్ ఇన్ వోల్టేజ్,
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: బట్ ద కరెంట్ ఈజ్ వన్.
1: ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది.
0: ఈచ్ బాడీ ఈజ్ ఎ బల్బ్.
1: వాళ్ళ వాళ్ళ శక్తి, ఆ యొక్క కెపాసిటీ వంటిది.
0: యువర్ ఎనర్జీ ఈజ్ యువర్ కెపాసిటీ.
1: అన్నింటి ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వన్ డివైన్ ప్రిన్సిపల్, వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ ఫైండ్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అలాంటిది చేయకుండా,
0: without this,
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం.

0: ఈ నవవిధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము.
1: వి ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు.
1: ఆల్ దీస్ షార్ట్స్ ఆర్ ఫాలోడ్ బికాస్
0: దేహభ్రాంతి కలవారికి ఈ భ్రాంతులు.
1: They follow these paths that have this body attachment. In fact, those that have no body attachment, they don't need to follow
0: any path.
1: You can give up all spiritual pursuits when you understand that you and God are one.
0: నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్, ది కాన్షియన్స్.
0: అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు.
1: దట్ వాట్ భగవాన్
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్,
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: బట్ త్రీ,
1: బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ,
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్
0: బాడీ. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ,
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈ ఆత్మ.
1: The one you really are, Atma.
0: దాని పైన మనం లక్ష్యం తీసుకోవాలి.
1: Keep this as your aim.
0: దాని మీద మనం సాధించాలి.
1: You should achieve it.
0: ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము.
1: You cannot control this body.
0: దేహము పాంచభౌతికము.
1: The body is physical.
0: దేహము కూలక తప్పడెప్పుడు.
1: Bound to die.
0: దేహి నిరావయుండు.
1: Indwellers.
0: గడుతింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth, has no death, no
0: sign. నిజము చూడా ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, indweller is God himself.
0: చూసారా? మరినపు కొంప,
1: ఫుల్ ఆఫ్ దట్.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ డిజీజ్.
0: జాత సంచలనము పొందుదుంప,
1: ఇట్ పెరినే.
0: మహాసాగర మీగలే కంప,
1: ఇట్ కెనాట్ క్రాస్. అమ్ముల
0: మజలపు మన మెప్పు దళంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మీ నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవి.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్
0: యువర్
1: ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ మనీ, దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్
0: పర్మనెంట్. మనం చేసేటువంటి కర్మలే పవిత్రమైనటువంటివి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది.
1: గీత సేస్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
0: ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు?
1: హూ ఇస్ ద వన్, ద విక్టర్?
0: ఒకానొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు?
1: Krishna asked this question at one time, who is the real victor, the winner?
0: అటువంటి బాలరంత చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: He said the one who conquers, who wins, is the real conqueror.
0: కష్టమును సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు.
1: In fact, the one who can face all these problems, difficulties,
0: దుఃఖమును ఎదుర్కొని దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు.
1: The one who can face this grief, sadness, is the winner. అటువంటి
0: ఒక జవాబు చెప్తూ వచ్చారు.
1: Each one started giving reply in his own way.
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ,
1: then Krishna smilingly said,
0: గోపబాలురారా,
1: ఒక హర్డ్ బాయ్,
0: విజయుడు అంటే ఇది కాదు. ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది.
1: దిస్ ఆర్డర్ విన్ ఇస్ ఓన్లీ టెంపరరీ.
0: నిజమైన విజయం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ట్రూ సక్సెస్?
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు.
1: ట్రూ సక్సెస్ లైస్ ఇన్ కంట్రోలింగ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు.
1: దెన్ యుల్ బి ట్రూ విక్టర్.
0: ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు కంట్రోల్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి.
1: ద సెన్సెస్ ఆర్ బిలాంగ్ టు ద బాడీ.
0: కానీ దేహం పైన కూడా, దేహం కూడా ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇంకా దైవిక స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు?
1: హౌ ఆర్ దే ఎక్స్టోలింగ్ ద ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ గాడ్.
0: ఎవరు నిన్ను వర్ణించలేరు కృష్ణ.
1: ఓ కృష్ణ, నన్ కెన్ నరేట్ యు, డిస్క్రైబ్ యు.
0: నిన్ను గనుగొనగలమా
1: Krishna, can we find you anywhere?
0: Ninu ganu gunagalama.
1: Can we find you?
0: Anuvu kante ati sukshma roopudavu, ganamu kante ati gananeeyudavu.
1: You are smaller than an atom, mightier than the biggest.
0: 84 lakhs jeevamula.
1: In 84 lakhs of species.
0: Alayambuna nadabayakunduvata.
1: You are always with them.
0: Aduvrenu drudakashtama modalu akanda roopudavai velizuvata. Ninu ganu gunagalama.
1: Right from the firewood to that entire cosmos,
0: you are
1: spread everywhere. How to find you?
0: వీలు కాదు.
1: It's not possible.
0: కాబట్టి నిన్ను ఏ రీతిగా కనుక్కో, ప్రేమ స్వరూపునిగా కనుక్కోవాలి.
1: I have to understand you as the embodiment
0: of love. సత్య స్వరూపునిగా గుర్తించాలి.
1: I have to know that you are the
0: సత్యమును ప్రేమను మనం మొదలకుండా సాధించాలి.
1: We have to see that we achieve the twin principles of
0: truth and love. సర్వేంద్రియములను కూడా నిగ్రహించిన వారం అవుతాం.
1: Then you will be able to control your senses.
0: కనుక ఇంద్రియాన్ని నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు.
1: ఫిజికల్ ఎక్సర్సైజెస్ విల్ నెవర్ ఎనేబుల్ యూ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఇవన్నీ తాత్కాలికమైనటువంటి,
1: దట్ వాజ్ ఆల్ టెంపరరీ.
0: కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్
0: సత్యం చేతనే సాధించాలి. సత్యం వద, ధర్మం చర.
1: దేర్ ఫోర్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే సత్యాన్ని మేలుకొలుపు చేసుకుంటే సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం.
1: When once we speak truth, awaken the truth within us.
0: దీనిని వేదాంతం నందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అన్నారు.
1: This Vedanta says,
0: ఓ అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము.
1: ఓ ఇగ్నోరెంట్ మ్యాన్ స్లీపింగ్ ఇన్ స్లంబర్ గెట్ అప్ అరైజ్ అండ్ అవేక్ స్టాప్
0: అజ్ఞానమనే చోటే వెలిగింపు.
1: Light that lamp of wisdom.
0: నీ అజ్ఞానం దూరం చేసుకోను.
1: And shed this ignorance.
0: దివ్యాత్మని అనుభవించమని చెప్తున్నాను.
1: Experience the divinity.
0: కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం.
1: That ignorance is also there within.
0: ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది.
1: The ignorance is due to many desires.
0: కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువే పెద్ద దుఃఖము.
1: To consider everything as mine is the cause for misery.
0: Namameti ide sukham. Nadi kaadu anukovatame sukhamu.
1: Denial, negation is happiness.
0: Edi nadi kaadu.
1: Nothing belongs to me.
0: Nen evaru?
1: Who am I?
0: Nen evaru naake teliyadu.
1: I don't know who.
0: Nadi ani nenu cheppagalanu.
1: How can I say this?
0: Idi oka bhranti.
1: This is only imagination.
0: Nadi anetundi ledu, nenu anetundi ledu.
1: So nothing like I and mine, nothing belongs.
0: Nadi nenu anetundi abhimaname సర్వ దుఃఖములకు మూల కారణం.
1: ది అటాచ్మెంట్ టు ఐ అండ్ మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ మిజరీ.
0: ఈ రెండింటిని మనం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దీస్ టు ఐ అండ్ మైండ్,
0: ఎలాంటి పరిస్థితి ఏందే కూడాను మనం ప్రేమను వదలకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
1: త్రూ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ యు కెన్ డెవలప్ ఫెయిత్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడే.
1: బికాస్
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ప్రేమ ఒక భగవంతుని దగ్గర తప్ప అన్నిటి మనకి ఏమాత్రం కనిపించదు.
1: లవ్ ఈజ్ గాడ్ అండ్ వీ ఫైండ్ లవ్ దేర్.
0: ఎంతో ఎంతో స్వార్థమైనటువంటి వాళ్ళలో చేరి ఉంటుంటారు.
1: ఇన్ ది హ్యూమన్ లవ్ దేర్ ఇస్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: భగవంతుని దగ్గర కించిత్తు కూడా స్వార్థం కనిపించదు.
1: ఇన్ గాడ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నాది నేను అనేటువంటిది లేదు అక్కడ.
1: Because he has no feelings of I and mine.
0: Anta nene.
1: Everything is
0: naade anukunte rendo vastu unte kada.
1: In fact there is nothing like the second object to claim as his own.
0: Kalu unnadi okkate.
1: Only one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ekam satya.
1: Truth is one.
0: Ipra bahuda vadanti.
1: Scholars refer to it as many.
0: Aneka mandi aneka rakamuluga cheptuntaru.
1: Many people speak in different ways.
0: Okkati petti ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ మిలియన్స్ మిలియన్స్ గా మారిపోతుంది.
1: విత్ వన్ ఓవర్ దేర్ యాడ్ సో మెనీ జీరోస్ అండ్ మేక్ ఇట్
0: ఒకటే. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టినా కానీ అదంతా జీరోసే.
1: వితౌట్ దిస్ వన్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మియర్లీ జీరో.
0: ఒక్కటే హీరో హీరో హీరో.
1: దట్ వన్ ఇస్ ద హీరో.
0: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు.
1: హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్స్ గాడ్.
0: కనుకనే హీరోను మనం మర్చిపోతే అంత జీరోలే.
1: ఇఫ్ యూ ఫర్గెట్ హీరో ఎవ్రీథింగ్ బికమ్స్ జీరో.
0: కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ హీరో గాడ్.
0: ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ ద ప్రైమరీ ప్రిన్సిపల్.
0: మూల కారణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో.
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్ ఇస్ నో లవ్. In order to sow the seeds of love with all the emotions of love.
0: Prema sudha varshamu varshimpaga premanadullu pravahimpaga muradi ganamu seyagade krishna ganamu seyagade.
1: In order to see there will be downpour of the rain of love so that the rivers of love would flow continuously incessantly. Krishna sing for us.
0: Marubhumulavani
1: is a barren land.
0: అలాంటి నీడలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ దేర్ నో లవ్.
0: కనుక ప్రేమాంకురములు పెంపొందాం.
1: ఇన్ ఆర్డర్ టు సీ అండ్ టు గ్రో ద
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: ఫర్ ద రెయిన్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో. అంతా
0: ప్రేమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: నదులు ప్రేమని.
1: రివర్స్ ఆఫ్ లవ్.
0: వర్షం ప్రేమని.
1: రెయిన్ టు.
0: భూమి ప్రేమని. మొక్కలు ప్రేమని.
1: ట్రీస్.
0: ఫలములు ప్రేమని. అంతా ప్రేమమే.
1: ఎవ్రీథింగ్ లవ్ ఓన్లీ.
0: ఇలాంటి ప్రేమమయమైనటువంటి మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులేం తిరిగిపోతున్నాం?
1: Having taken this human life which is full of love, how is that we have lost it? Why?
0: ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము.
1: Because we make use of it in the worldly sense.
0: అది ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది?
1: When does it become true love in the sense?
0: ఈ దేహం అనేటువంటి ఒక కలేబరాన్ని భగవంతునికి అర్పితం గావించాలి.
1: We have to offer this body to God.
0: ఇది నిజమైనటువంటి ఒక అర్పితము.
1: This is true surrender offering.
0: అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు.
1: Many people offer many things.
0: కానీ
1: but
0: నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు.
1: A true devotee offers his own body.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు.
1: Yes, sacrificed his body.
0: చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: There manifested God.
0: ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది.
1: And he didn't have rebirth.
0: కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతునికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమని భావించాలి, కానీ వేరొక రీతిగా మనం భావించకూడదు.
1: We should consider this body as the flower which has to be offered to the lotus feet of God.
0: కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని సాధ్యమైనంత వరకు సత్కర్మల చేతను, సదాచారం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలపటికి భగవంతునికి అర్పితం చేయాలి.
1: Therefore the human life which is gifted has to be spent in good practices, good actions that has to be offered.
0: పిండార్పణ చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడా పితృపిండార్చమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు, పిండం అనగా దేహమే.
1: పిండార్పణ ఇన్ యూజువల్ బ్రాహ్మినికల్ ఫీలింగ్
0: ఈ పిండమైన చేయటమే పిండార్పణ.
1: పిండ ఇస్ ద బాడీ విచ్ హస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము.
1: దిస్ ఇస్ ట్రూ ఆఫరింగ్ లిబరేషన్.
0: అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు.
1: When once the body is offered to God,
0: ఎప్పుడు మోహం క్షయమే అదే మోక్షము అన్నాడు.
1: When once attachment is gone, that is liberation.
0: మోహం లేదు.
1: No attachment.
0: మోహం క్షయమైపోయింది.
1: Attachment is gone.
0: మోక్షము.
1: That is liberation.
0: ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Those that know this truth, experience and conduct themselves, they can enjoy bliss.
0: అతి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి.
1: Until we reach that sacred, exalted heights, we have to protect our body.
0: మనం కొన్ని కార్యములు మనం చేయాలి.
1: We have to discharge our responsibilities here.
0: కర్తవ్యాలు నిర్వర్తించాలి.
1: We have to do our duties.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: We have to practice dharma.
0: సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop truth.
0: త్యాగాన్ని మనం పోషించుకోవాలి.
1: And we have to sustain.
0: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
1: since ancient times భారతీయులు,
0: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
1: They have given primordial importance to sacrifice.
0: ధర్మాన్ని అందరూ మెక్కించారు.
1: They have given utmost importance to the sacrifice.
0: వైరాగ్యానికి కంకణం కట్టారు.
1: In fact the renunciation is decorated.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They welcome truth.
0: ఇది భారతీయులు చేసినటువంటి పని.
1: This is the mission of
0: అనాది కాలం నుండి భారతీయ యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది.
1: Since ancient times the hearts of Bharatiyas are full of compassion.
0: విద్యార్థులకు
1: భగవాన్ said many times to students,
0: మోక్షముల్లరని అతనికి పేరు వచ్చింది.
1: మ్యాక్స్
0: ముల్లర్ ని మోక్షముల్లర్ అన్నారు.
1: మ్యాక్స్ ముల్లర్ ఇస్ కాల్డ్ మోక్షముల్లర్,
0: విదేశీయుడు,
1: ఎ ఫారినర్.
0: అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతాను చెప్పడానికి వీలు కానటువంటిది.
1: హిజ్ లవ్ ఫర్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: కట్టకడపటి స్థితి లోపల తాను భారతదేశం వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు.
1: హి వాంటెడ్ టు డై హియర్ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్.
0: కారణం ఎందుకోసం?
1: Why?
0: అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు.
1: Many friends asked.
0: భారతదేశంలో ఏమిటి అని.
1: What is there in Bharat?
0: అప్పుడు తాను చెప్పాడు.
1: He started telling.
0: భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి.
1: In Bharat the air has got truth.
0: పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి.
1: There is dharma in the dust of the feet.
0: మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి.
1: There is love in the sands of Bharat.
0: గంగ లోపల త్యాగం ఉంటుండాలి.
1: There in Ganges there is sacrifice.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడ పోవాలి?
1: I cannot leave that sacred land.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు.
1: There is no other country as sacred as Bharat.
0: తెలిసినటువంటి వాడు కనుక ఎందున భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనూ లేదు అన్నాడు.
1: That which is not present in Bharat is not present anywhere.
0: ఎందున భారతే తన్న భారత అన్నాడు.
1: What is not here is not present anywhere.
0: కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి భారతీయులు మనం అనిపించుకుని భారతదేశం యొక్క వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
1: హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్ భారత్, హావ్ బీన్ కాల్డ్ భారతీయస్, వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ది నేచర్.
0: భారతదేశం యొక్క పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి.
1: We have to work so as to know the sanctity, the
0: sacredness. మన ప్రాచీనులందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు.
1: All ancients did ఆనాడు
0: సాధించి అందించినటువంటి సుధా నిధి ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న.
1: Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love.
0: కాని ఈ లవ్ ఎక్కడో ఉంటుంటారు.
1: This love is somewhere else.
0: అందుకోసమని గోపిక చెప్పింది యశోద.
1: So Yashoda told Gopika,
0: Krishna,
1: Krishna,
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what I sell.
0: Kollala puttala kun boi venna guttuga lo guttuna tinidevu.
1: You visit the neighborhood and eat the butter secretly.
0: Neeto puttenu rattella Krishna.
1: I have got all problems with you.
0: నోరంత వెన్న వాసన.
1: ఐ స్మెల్
0: ఊరంతయో ఆగడంబు.
1: దట్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆల్ ప్రాబ్లమ్స్
0: గోరంత లేవు బాల.
1: ఓ బాయ్, యువర్ ఏ టైనీ టాట్.
0: గారాబు మానుం ఇంకా.
1: యువర్ ప్యాంపర్డ్ సో మచ్, గివ్ అప్.
0: ఇంత చిన్న పిల్లవాడు ఇంత ఊరంతా రట్టు చేస్తున్నావు కృష్ణ.
1: టైనీ టాట్, యూ బ్రింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: మన ఇంటిలో లేదా వెన్న?
1: డోంట్ యు హావ్ బటర్?
0: కావలసినంత వెన్న ఉంటుండాలి. ఎందుకు నీవు తినకూడదు?
1: వై డోంట్ యూ ఈట్?
0: ఎందుకు ఇళ్ళని ఇతరుల ఇంటికంతా పోయి నువ్వు దొంగతనంగా చేసుకోవాలి?
1: వై డూ గో అరౌండ్ ద నైబర్హుడ్ అండ్ ఈట్ బటర్ సీక్రెట్లీ?
0: అప్పుడు చెప్తాడు కృష్ణుడు.
1: దెన్ కృష్ణ స్టార్ట్స్ టెల్లింగ్,
0: అమ్మా
1: మదర్,
0: ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు.
1: బటర్ హ్యాస్ నో డిఫరెన్స్ ఇన్ ద రెసిడెన్షియల్ అండ్ ద నైబర్హుడ్.
0: హృదయమే పవిత్రమైనటువంటి వెన్న.
1: ది హార్ట్ సింబలైజెస్
0: అతి మధురమైనటువంటి వెన్న.
1: సో స్వీట్,
0: అది చాలా సాఫ్ట్, మెత్తని వెన్న.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
0: కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటుండాలి నీ వెన్న అన్నారు.
1: బికాస్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద సన్, యువర్ బటర్ ఈస్ రాదర్ హార్డ్.
0: ఎందుకంటే పుత్ర వాత్సల్యం ఉంటుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
0: గోపికలకు ఎట్టి వాత్సల్యమూ లేదు.
1: గోపికాస్ హావ్ నో ట్రేస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ప్రేమకు వాత్సల్యమే లేదు, అది మధురమైనటువంటిది.
1: లవ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్, ఇస్ ఫుల్లీ నెక్టరైజ్.
0: ఒక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటిగా, అతి రుచిమైనటువంటిగా, అతని మెత్తనైనటువంటిగా ఉంటున్నాయి.
1: సో దేర్ హార్ట్స్ ఆర్ సో టేస్ట్ఫుల్, సో స్వీట్, సో టెండర్ అండ్ డెలికేట్.
0: అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి బలరాముడు కొంతమంది గోపికలు గోపు బాలను తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు.
1: బలరామ బ్రాట్ అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ కౌహర్డ్ బాయ్స్ అండ్ స్టార్టెడ్ కంప్లైనింగ్ టు మదర్ యశోద.
0: అమ్మా, కృష్ణుడు ఏమి ఇంత ఆకలిగా ఉన్నాడా?
1: ఈస్ కృష్ణ సో హంగ్రీ.
0: ఇంట్లో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి తిండి తిండి తిండి తిండి
1: కృష్ణే
0: ఉంటున్నాడు.
1: కృష్ణ ఈట్స్ అట్ హోమ్, ఈట్స్ అవుట్ సైడ్ లైక్ ఎ గ్లట్టన్.
0: కానీ మట్టి ఎందుకు తినాలి?
1: Why should he eat
0: mud? మట్టి ఎంత తిన్నాడు అన్నాడు.
1: Today he started eating all mud.
0: యశోదకు చాలా కష్టం కలిగింది, కోపము వచ్చింది.
1: యశోద ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ వాస్ ఫ్యూరియస్.
0: పట్టుకుంది.
1: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: హ్యాండ్.
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మట్టి తింటానికి కారణం ఏమిటి?
1: వై డు యూ ఈట్ మడ్ లైక్ దాట్?
0: నన్ను అడిగితే నేను కావాల్సినంత భోజనం పెట్టలేనా?
1: వోంట్ ఐ సర్వ్ యూ ఫుడ్ ఎనఫ్?
0: గోపికలు ఇంట్లో నీవు కావాల్సినంత వెన్న తింటావు లేదా?
1: ఆర్ యూ నాట్ ఈటింగ్ ఎనఫ్ ఆఫ్ బటర్? నాకు
0: తిని కూడాను, ఇంట్లో భోజనం చేసుకూడను, ఈ మట్టిని తినటంలో నీవు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నారు.
1: యూ ఈట్ వెల్ ఎట్ హోమ్ అండ్ స్టిల్ ఈట్ మడ్ అవుట్ సైడ్, వై డూ యూ డూ దాట్?
0: అప్పుడు చెప్తున్నాడు పాపం.
1: Then Krishna went on telling,
0: తల్లి,
1: మదర్,
0: అమ్మ, మన్ను తినంగనే శిశువున ఆకుంటిన వెర్రిన.
1: మదర్, టు ఈట్ దట్ మడ్,
0: నేనే పిచ్చివాడు కాదు, నేను చిన్న పిల్లవాడు కాదు.
1: అనగా
0: ఏమిటి? తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు.
1: టెలింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ చైల్డ్, ఐఎమ్ నాట్ ఎ ఫూల్, ఐఎమ్ నాట్ మ్యాడ్.
0: ఐదో సంవత్సరం చైల్డ్,
1: అట్ ది ఏజ్ ఆఫ్ 5,
0: కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం గావించాడు.
1: బట్ హి టోల్డ్ హిమ్ డైరెక్ట్లీ,
0: నేను పిచ్చివాడిని కాదు,
1: ఐఎమ్ నాట్ మ్యాడ్,
0: నేను గొప్పవాడిని అనే.
1: ఐఎమ్ గ్రేట్.
0: ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరార్థములు ప్రబోధిస్తూ కూడాను, చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చారు.
1: మెనీ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ హావ్ బీన్ కన్వేయ్డ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడీ.
0: కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరార్థములు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: కృష్ణాస్ ప్లే, కృష్ణాస్ యాక్షన్స్ అండ్ మిరకల్స్ నోబడీ కెన్ అండర్స్టాండ్ ఇన్ దెప్త్.
0: బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరార్థములో మరొకొన్ని అర్థములు.
1: దే హావ్ సమ్ ఎక్స్టర్నల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువు అయిపోయారు.
1: టుడే పీపుల్ ఆర్ వెరీ రేర్ హూ నో ద ఇన్నర్ రియాలిటీ.
0: అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు.
1: సో పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎక్కడ చూసినా గానీ డౌట్స్ డౌట్స్, కంటితో చూసిన కూడా డౌట్స్ అయిపోతున్నాయి.
1: ఎవ్రీవేర్ వి డౌట్, ఈవెన్ దోస్ దట్ వి సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
0: తల్లి, తల్లికే డౌట్స్ అంతా వచ్చినాయి.
1: మదర్ హర్ సెల్ఫ్ డౌటెడ్.
0: అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు
1: When Krishna opened his mouth,
0: karipinchai.
1: Mother Yashoda saw all the worlds in his mouth.
0: Thanu bhayapadutundadi.
1: He was afraid.
0: Kalayo.
1: Is it a dream?
0: Vaishnava mayayo.
1: Or mystery of God. Itara
0: sankalpartamo satyamo. Tirupannereka unnadananu. Yashoda devikano. Nenu Yashoda kanenu. Enduku ee vidhanga bhramalu vastunnayi? Ani ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూచి భ్రమించిపోయింది పాపం.
1: యశోదా వాచింగ్ ఆల్ ద 14 వరల్డ్స్ ఇన్ ద మౌత్ ఆఫ్ కృష్ణ, షీ స్టార్టెడ్ వండరింగ్, ఇస్ ఇట్ ఆల్ ట్రూ, ఆమ్ ఐ యశోదా ఆర్ నాట్.
0: తన కంటితో చూచి కూడాను తాను నమ్మలేకపోయింది.
1: దో షీ సా పర్సనలీ ఆల్ బై హర్సెల్ఫ్, షీ డౌటెడ్.
0: మూల కారణం ఏమిటి? వాత్సల్యమే.
1: వాట్ ఆర్ ద మెయిన్ రీజన్?
0: నా కుమారుడు, నా కుమారుడు, నా కుమారుడు.
1: ది అటాచ్మెంట్ దట్ హీ ఈస్ హర్
0: సన్. ఈ శారీరక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంటే ఇన్ని సందేహములకు మూల కారణము.
1: ఇట్ ఇస్ ద ఫిజికల్ అటాచ్మెంట్ దట్ ద కాజ్ ఫర్ ది డౌట్.
0: ఈ ఆత్మ అటాచ్మెంట్ కావాలి.
1: One should attach to Atma. When Atma merges in the Atma, everything becomes unified. This Atmic relationship is spirituality. The body relationship is physical.
0: కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపు మాపి దివ్యత్వాన్ని ప్రచరింపజేసి పవిత్రతను దర్శనం గావించింపజేసినటువంటి కృష్ణుడు.
1: Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the divinity of
0: everybody.
1: Though all incarnations are divine,
0: నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
0: ప్రేమ చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి స్పెండ్ ఆల్ ది
0: టైమ్ ఇన్ లవ్. ఎలాంటి పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిది లేదు.
1: At no point of time was he ever angry.
0: ఎప్పుడు నవ్వు నవ్వు నవ్వు నవ్వు.
1: He was smiling and smiling.
0: ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ గాడ్.
0: దేనికి కోపం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఏమాత్రము నిరూపించలేదు.
1: గాడ్ హెస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ ప్రైడ్ ఆర్ వాట్స్ ఎవర్.
0: అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి.
1: దట్ సేక్రెడ్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ.
0: ఏ అవతారంలో కూడా కనిపించలేదు.
1: ఇన్ నో ఇన్కార్నేషన్ యు ఎవర్ నోటీస్ దాట్.
0: కానీ అన్ని అవతారంలో కూడాను ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావాలు పురస్కరించుకుని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: Though the divinity is uniform in all of the incarnations, but he expressed himself in different ways based on the circumstances.
0: కానా దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి.
1: So we should develop full faith in God.
0: నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో,
1: just as you have faith in yourself,
0: ఆ విధంగా భగవంతుని విశ్వసించాలి.
1: Develop faith in God.
0: Faith in yourself and God.
1: Faith in yourself and God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి.
1: Just as you have faith in yourself,
0: దైవమే నీవు.
1: You are God. God is you only.
0: ఎందుకు నీ సందేహాలకంత అవకాశం అందిస్తున్నావు?
1: Why do you scope to?
0: ఈ సందేహం నిన్ను దేహాన్ని ధ్వంసం చేస్తుంది.
1: In fact, this doubt will ruin you.
0: కనుక సందేహాన్ని దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ దిస్ డౌట్.
0: నిర్మూలం గావించుకోండి.
1: డిస్పెల్ ఆల్ దిస్.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్ అండ్ ట్రూ స్పిరిచువాలిటీ.

0: విశ్వ విపుల మైత్రీ విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
1: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Anadi kalam nundi భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్ భారత్ హ్యాస్ యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ ద గ్రేట్ వాల్యూస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హార్మనీ.
0: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
1: Bharat is the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
0: Shanti saubhagyamulaku mettinille.
1: For peace and for prosperity, this is the country.
0: Bharatadeshamunandukala satyashilamunu gurtinchadaniki అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
1: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ మేకింగ్ ట్రమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
0: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
1: ద ల్యాండ్ ఆఫ్ భారత్ has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
0: Satyamunu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
1: There is no equal to the land of Bharat for proclaiming the truth.
0: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
1: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
0: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
1: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: దిస్ వెరీ ల్యాండ్ ఈస్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాట్ టు పీపుల్ ద భగవద్గీత.
0: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
1: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
0: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
1: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
0: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
1: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
0: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
1: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
0: Kanuka itti Bharat desam nandu puttinatvanti okka prajalu Bharat desam yokka samskrutini anubhavinchu chestu aaradhana chestu apyasistu andistu raavali.
1: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
0: Bharat deshamunandu vicheetvanti gali satyasuktamainatvantidi.
1: The very air of the land of Bharat is pure and full of truth.
0: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
1: The very dust that rises from their feet is full of the value of dharma.
0: భారతీయులక ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
1: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
0: భారతీయులక జీవితము క్షమా జీవితము.
1: The very life of the man of the Bharat is full of
0: forbearance.
1: The very Ganga which flows is full of love.
0: ఇటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలకు నిలయమైనటువంటి భారతదేశము ఈనాడు ఏ విధంగా మారుతూ వచ్చింది?
1: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
0: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి ఒక ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
1: This land of Bharat from the very ancient times is holding up as examples great people.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
1: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
0: పరమ పావనమైన భారతావనియందు
1: among the pure and unsullied
0: సహనమున్నది మనకు చక్కదనము.
1: These unsullied and pure women of Bharat have held the mirror.
0: Vratamulannitiyandu vannegaanchinayatti ganasatyasilame kathinatapamu.
1: The greatest austerity and vow is to keep up these values thoroughly.
0: Matrudeshamukanna manyammeyedi.
1: There is nothing beyond the motherland.
0: Ilanti pavitramaina Bharatadeshamnandu సహనమే మనకు సత్యశీలము.
1: ఇట్ ఇస్ ఫోర్టిట్యూడ్ దట్ ఇస్ ద ఎగ్జాంపులరీ వర్చ్యూ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: శాంతమే మనకు రక్షణ భర్త.
1: ఇట్ ఇస్ పీస్ దట్ ఇస్ ది అడోర్న్మెంట్.
0: ఇటువంటి పవిత్రమైన భారతదేశం నందు మనం జన్మించి కూడాను ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడాను కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
1: How deplorable it is that we who have been born in this land of Bharat, which is full of these values, have forgotten them totally today.
0: కానీ ఈనాటి యువకులు యువకులు చదువులు చదవాలి.
1: Today's young boys and girls have got to have education.
0: ఉన్నత విద్యను అభ్యసించాలి.
1: They have got to study higher studies.
0: ఆ విద్యయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
1: But they have got to spread this as exemplary to all the people.
0: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమై మనం చదవరాదు.
1: We should not study only for a livelihood.
0: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
1: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
0: కానీ ఈనాటి విద్యార్థులు కూడాను ఈ చదువులు చదవటము కేవలము ఆదర్శాలు అందించే కోసమని యోచించుకోవటం లేదు.
1: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
0: తాత్కాలికమైనటువంటి యొక్క అనుకూలముల నిమిత్తమై ఈ చదువును వినియోగించుకుంటున్నారే కానీ నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
1: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ.
1: If boys study this type of education, go for jobs.
0: ఉద్యోగములు చేయ యువతులందరూ.
1: If boys go for jobs.
0: Officeulaku velli alamatintru.
1: If they go to the office, the women.
0: Bharya bhartaliruvuru officeulaku pova gruhakrutyamulu teerchu gruhinileri.
1: When boys and girls have educated, go for jobs, who will look after the home?
0: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
1: When they go to teach other children, who is the tutor to teach their own children?
0: ఆలు మగలిరువురూ ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణి లేరి.
1: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
0: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనిత లేరి.
1: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
0: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
1: When there is so much lacking in the home, will money solve these problems?
0: సుఖము చూడబోవ శూన్యమే ఉద్యోగి పదవి ఎందు ఉన్న పడతికెప్పుడు.
1: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
0: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకబట్టి పురుషుల వలె పోవ వంట ఇంటిని దిద్దు వనిత లేరి.
1: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?

0: of wanting to go for jobs in competition. There's nothing wrong in going for a job. It's not wrong. But
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
0: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి తిట్టు వనితలేరి.
0: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
0: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లు లేరి.
0: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవటం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
0: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా,
0: taking the books if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణి లేరి.
0: So there is no housewife to look after the home.
1: Parabalulaku nerpa paathashalalakega tamabalulaku nerpu tallu leri.
0: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: Kevalam ee udyogamula valla dhanasana valla koncha grokurchamulu sadipovachunu gaani కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారు, ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
0: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
0: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
0: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: When you study, it is to bring out the potential in you, that is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
0: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
0: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరి కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
0: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహకృత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
0: In those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
0: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
0: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అది ఏమవుతుంది?
0: Then what is the fate of the children at home?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
0: If they can just take after one child, that'd be helping the nation so much.
1: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తాము ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: What is the benefit when she earns so much money leaving the home and leaving the child to the care of others?
1: కనుక మొట్టమొదట ఇంటిని సర్దిద్దుకోవాలి.
0: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
0: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
0: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పడుతున్నారో యోచించుకోవాలి.
0: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి దరభాష చనగలేదా?
0: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
0: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha balahinudu ayyensappudiki taanu dhairyanni bodhisthu vachindi.
0: When he became a little weak minded, she started to

0: Tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
0: O king, you are the emperor.
1: Manchi telivitete galavaru.
0: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
0: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
0: Such a person should never give in to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
0: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
0: We have got into satya.
1: Idigaligithe manam gattu chertamu lekapothe munigi pothamu.
0: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
0: We should not turn back. That is not the vow we should take.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును భోజించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
0: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
0: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక.
0: Whatever the circumstances, she did not shed tears.
1: ఇతరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
0: She became exemplary and showed it to everybody.
1: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను.
0: Even when she was caught by the rakshasas,
1: ఏ మాత్రము జంకక కుంకక,
0: she never felt afraid.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
0: and she started always think of the values of her husband.
1: రాముని యొక్క పత్ని సీతైనందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
0: సో రామా బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్.
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
0: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణములను కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
0: బికాస్ ఆఫ్ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ, పిల్లల్ని పాలించుకుంటూ, అన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
0: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
0: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
0: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
0: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
0: The happiness that we derive from values which we practice is.
1: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
0: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండవచ్చును.
0: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్, ఫ్రెండ్స్ అండ్ మనీ.
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
0: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూస్?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
0: ఫర్ మెన్ అండ్ విమెన్ ఇట్ ఇస్ వర్చ్యూ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణం లేని జీవితము బలం లేని జీవితమే.
0: ద లైఫ్ విదౌట్ దీస్ వర్చ్యూస్ ఇస్ ఫుల్ ఆఫ్ వీక్నెస్.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటు పడుతూ వచ్చారు.
0: సో దోస్ డేస్ మెన్ అండ్ విమెన్ దే స్ట్రైవ్ ఫర్ దీస్ వాల్యూస్ అండ్ గుడ్ క్యారెక్టర్.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
0: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
0: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
0: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
0: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
0: It is on good character and goodness that it.
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
0: సో ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ద విమెన్ ఆఫ్ భారత్ వర్ స్ట్రైవింగ్ ఓన్లీ ఫర్ స్టర్లింగ్ వర్చ్యూస్.
1: ఈనాడు కూడా మనము గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
0: సో టుడే విల్ హ్యావ్ టు స్ట్రైవ్ టు గెట్ ఫర్ అవర్ సెల్ఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
1: లోకములో
0: in the world
1: gunamantulaina stree purushulu lekapovatam chetane desam ee vidhamaina patti aristhitiki paristhitulaku daagi poyindi.
0: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: Kanaka ee naadu manam kavalsinatundi kanaka vastralu kaadu.
0: It's not today that we want golden.
1: Gunamunu manam sampadinchali.
0: Not wealth, but we have to acquire.
1: Gunamu lekapothe enni balam nundi kuda nu prayojanam ledhu.
0: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన.
0: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్,
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
0: యూ విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
0: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
0: అలాంగ్ విత్ దీస్ పతి
1: యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
0: You have got to sustain the honor of your husband.
1: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantuluga tayaru kavali.
0: The most important thing for men and women is that they should develop a good
1: gunamaina
0: character.
1: Lekundina enta pani chesi kudanu enta sadu sadu kudanu prayojanam undadu.
0: If they do not have good qualities, what's the use of education and all that they
1: sadu lanni chadivi chaala vivekiyai magidi tandri kuda mandamathudu.
0: What's the use if you have studied and you cannot understand these things?
1: Enta sadu chadivi ye neethi undanu heenini kudambu manaleru.
0: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
1: Tarachi chaduva chaduva tarkavadame kani purna gyanam eppudu pondaleru.
0: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
1: Chaduva chaduva chadivi chavanga netiki chavuleni chaduva chaduvaleyu.
0: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
1: Kalugune ee naati chaduvulanni kudunu kevalamu.
0: So today's education,
1: పట్టకోటి నిమిత్తమై బయలుదేరినటువంటివిగా ఉంటున్నాయి.
0: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
0: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
0: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
0: So today what you have got to acquire is fame, which is good.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
0: In those days only followed righteousness.
1: సత్యమునకే కంకణం కట్టారు.
0: It's only for truth that they strived.
1: ప్రేమచేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
0: They lived their lives full of love.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
0: Women of Bharat sacrificed themselves for unalloyed pristine truth.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: We do not find such great women of truth today.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
0: There are so many people who sacrifice their life for the sake of truth.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాదే.
0: Is not Chandramati the woman of India who tried to honor her husband?
1: Kula satitvamu agni gundana prakatinche Sita Bharat dara jata gaade.
0: Is not Sita the one, the illustrious woman of Bharat?
1: Kinichi durmada kiratiyu bhuti gaavinche Damayanti Bharat ravadi gaade.
0: Is not Damayanti great woman who got back everything for her husband?
1: Satpasagara vesti satmasalamana Bharat data pativrata prabhava bhava sampannataku gaade bhatabhumi.
0: So there are so many women who have been of sterling character.
1: Akila deshalaki upadhyayi kaade.
0: Are they not the teachers for the whole world?
1: Bharat deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharat desham.
0: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karukane ee pavitramaina Bharat deshamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidulu sampadinchindi.
0: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
0: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
0: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
0: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
0: You should not waste time. That's not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలము లోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
0: Today so much of time is being wasted.
1: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
0: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగస్వరూపుడనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
0: Why have we forgotten that God who is the very embodiment of time?
1: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadha padali sunday time lopala pani lekunda pothundadi enta karma vimochana chestunnam.
0: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
1: kaalam vyatham kavistunnamu.
0: You're just wasting the time.
1: Kaalam manam sarina reethilo uniyoginchukovatam ledhu.
0: You have got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ సేవ అయినా మనం చేయాలి.
0: If you have got the time, get into social work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
0: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
0: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
0: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మ దీక్ష.
0: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనిని భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
0: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
0: We have got to do our
1: కర్మ. అనగా ఏమిటి?
0: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నావు, అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
0: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కర్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
0: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
0: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డూ యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
0: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డూ ద వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనం ఒక క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్స్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
1: మానవులకు కాయమును అందించాడు.
0: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
0: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డూ.
1: కర్మకు కారణమును అందించాడు.
0: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
0: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
0: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
0: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andaru kulunu vismarincharu.
0: Everybody has got to think of this wonderful tradition culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
0: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
0: వాట్ డూ థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
0: It is not something that is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
0: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే
1: ఆఫ్ లైఫ్. కాదు, ఇది
0: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
0: కల్చర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ మేక్స్
1: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
0: ద కల్చర్ బికమ్స్ టెల్స్ ది ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
0: యు హావ్ గాట్ టు యూస్ దిస్ కల్చర్ ఆఫ్ సంథింగ్ ఎగ్జాంపుల్ అండ్ ప్యూర్.
1: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటు పడుతున్నారు.
0: మెనీ పీపుల్ హావ్ ట్రైడ్ వెరీ హార్డ్ టు టెల్ పీపుల్ అబౌట్ ద కల్చర్.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
0: బట్ దే స్పీక్ బట్ దేర్ ఆర్ నో.
1: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
0: నో యూజ్ ఆఫ్ స్పీకింగ్ బట్ నాట్ పుట్టింగ్ ఇట్.
1: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
0: ఈవెన్ ప్రాక్టీసింగ్ యు హావ్ గాట్ టు సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
0: యు హావ్ గాట్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యు డూ ఇట్.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది ఏ గొప్ప ఫలం కాదు.
0: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డూ విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
0: టుడే November 19th వీ కాల్ ఇట్ ద లేడీస్ డే.
1: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ డే దేర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
0: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డు నాట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
0: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
0: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
0: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: ధనం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్సో.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
0: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
1: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైన శ్రమలు పడి లింకన్.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
0: For the sake of establishing his own.
1: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా నువ్వు తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
0: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self respect.
1: అతి ఆత్మగౌరవం చేతని తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
0: And because of his self respect he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
0: And having studied that way he became so illustrious.
1: కట్టగలవటికి గొప్ప దేశమైన అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
0: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
0: So there are many things that a mother should teach the son.
1: కల్లును ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
0: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of
1: her son. సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
0: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములు అనగా ఏమిటి?
0: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
0: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
0: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
0: ఇస్ ఎనీబడీ ఫాలోయింగ్ సత్య?
1: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
0: The ideas we talk of are satya, dharma, ahimsa,
1: prema. ఒక దినమైన కొను సత్యం చెప్పినటువంటి మాడున్నాడు మనరు.
0: Is there anyone at least in one day who adheres to truth?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
0: there is no use of just speaking.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూస్తున్నామా?
0: Have you ever been telling ourselves that we should do it?
1: లేదు.
0: No.
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
0: There are no nothing at all.
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
0: You're not doing dharma or satya.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
0: In the ancient times, people were only speaking the truth in Bharat.
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
0: They were adhering to dharma.
1: ఎట్టి పరిస్థితులైనా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
0: Whatever the circumstances, they never forgot the
1: truth. సత్యం నాస్తి పరో ధర్మ.
0: They felt that
1: the truth మించింది లేదు మనకింకా.
0: The truth was the only thing.
1: సత్యాన్ని పలకాలి.
0: You have
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: You have got to speak the truth.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
0: So speaking the truth you have got to act righteously.
1: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
0: You have got to act in dharmic way. You know,
1: సత్యాన్ని పలకాలి కానీ సత్యాన్ని చేయడానికి వీలు లేదు.
0: You have got to speak the truth but you cannot translate it into action.
1: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
0: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya Sanskruti.
0: So it is said the proper study of mankind is man.
1: Talachinatundi talapu.
0: Whatever you think.
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు.
0: Whatever words you speak.
1: రెండు కూడా క్రియ లోపల లీనం కావాలి.
0: And in action they should combine together.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
0: So you do not know how your thoughts go.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
0: There's absolutely no connection between your words and your actions.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
0: Of the unholy way of conducting ourselves there's absolutely no happiness or peace.
1: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
0: It's only by speaking the truth that you can set right things.
1: సత్యము చాలా గొప్ప విలువైనటువంటిది.
0: Truth is very valuable.
1: Satyam nasti paro dharmaha.
0: You do not have any duty beyond truth.
1: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond satya, truth.
1: ఈ సత్యం పలికేటువంటి నాలుక చేత ఎన్ని అసత్యాలు, ఎన్ని అప్రమాదాలు, ఎంత అనాచారాలు పలుకుతుందా ఈ నాలుక.
0: With this very tongue which it speaks the truth, you are using it in a negative way by talking untruth.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అనింది.
0: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is the tongue?
1: పరదూషణలోనే పోతుండాలి కానీ ఈ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడుతుంది.
0: The tongue is always straying away into gossip and criticizing others. But not
1: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలిపడానికి వీల్లేదు.
0: That type of life you do not know to what
1: do. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
0: In immemorial days, our people of Bharat always feel that they should be born again. Atti
1: deshabhimanamu, matabhimanamu, vakyabhimanamu, antati abhimanam kaligetunti varu.
0: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
1: Ee naadu deshabhimanamu poyindi.
0: Now one doesn't love
1: dharmabhimanamu poyindi.
0: They do not love righteousness.
1: Inka vaaru chesetundi em abhimanamu.
0: And what is it?
1: Dehabhimanamu penchukuntunnaru.
0: What is it that they are doing? Only they are fostering their body.
1: Emti vaatu neeti pudiga.
0: The body is just a water bubble.
1: ఆ నీటి పొడి వంటి దేహంను ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
0: How are you going to look after for such a long time? Can you?
1: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
0: The body will just vanish in no time.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: Instead of always thinking of the body, we have got to think of the Atma.
1: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుండాలి.
0: It is my Atma which is looking after the whole
1: nation. అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుండాలి.
0: The Atma which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుండాలి.
0: So the Atma within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
0: So if you consider this true, the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాత్మమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
0: The one who thinks that is Atma and Atma alone, he is the real man.
1: ఆత్మను విసర్జించి
0: if he doesn't think of the Atma,
1: మానవ తత్వమును బోధించకుండా
0: if he tries to talk about
1: కాలమును వ్యర్థం గావించేటువంటి వాడి జీవితము వ్యర్థమైపోయినటువంటి
0: one who wastes his time in talking about unnecessary thing, his whole life is useless.
1: Embodiment of నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
0: November 19th is a very sacred day.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ
0: whether you believe it or not,
1: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
0: గృహమమ్మాయి is
1: ఆమెందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
0: షీ హస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
1: పైకి వచ్చేది
0: షీ హస్ టు కమ్ అప్స్టేర్స్.
1: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్క తూరి చూచి మాట్లాడుతుంది.
0: I have come with a lot of pain. Swami, will you please talk to me?
1: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
0: She could never withstand the sorrow of
1: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
0: She was full of compassion.
1: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
0: That is why her fame and honor has spread so much.
1: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
0: సో ఇఫ్ యూ హావ్ గాట్ టు గెట్ గుడ్ నేమ్, యు హావ్ గాట్ టు సే థింగ్స్,
1: ఉపకారం చేయాలి,
0: యు హావ్ గాట్ టు హెల్ప్ అదర్స్.
1: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
0: ఐ వుడ్ టెల్ హావ్ యూ కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్ గో ఐ వుడ్
1: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
0: ఓ స్వామి, దే ఆర్ రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యు స్పీక్ టు దెం వన్, షీ వుడ్ సే.
1: అప్పుడు నేనే అనుకునేది ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాది, ఇంత దయ ఉంటుండాది అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
0: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయము అని.
0: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: హృత్ ప్లస్ దయా హృదయం.
0: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయం.
1: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
0: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్
1: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
0: And from there you will get true
1: gauravamainatundi perlu pogottukuntunnaru.
0: And the true love which comes out of this
1: vaakne rasagni madhurapriyatvam madhuramainatundi vaakyam kavali.
0: So you will have to speak sweet words and good words.
1: Yavanni noppinchetundi padavulu palakaraadu.
0: You should not pain anyone with your words.
1: Appude manavudiki jeevithamu saarthakam avutundi.
0: It's only then man's life would become fruitful.
1: Prema swaroopulara
0: embodiments of love.
1: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
0: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
0: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
0: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
1: her.
0: She should give honor and respect to those who visit her house.
1: ఎవరైనా వచ్చి చేస్తే వారికి మన చేతులు ఎంత సహాయం చేయాలి.
0: And we will have to help those who come to us.
1: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
0: We talk so much but we don't do it.
1: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటి దిన మనకి జరగవచ్చును. కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
0: You will have to think, today they are in difficulty, tomorrow I may. So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
1: మనం ఈనాటి పలుకులు సరైన పలుకులే లేవు.
0: We do not speak properly.
1: కఠినమైనటువంటి వాక్యములు తెచ్చుకుంటున్నాము.
0: We use harsh words.
1: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
0: There is nothing more demoniac than this.
1: కనుక మనం ఇలాంటి కఠినమైనటువంటి పలుకులు పలకరాదు.
0: So we should not say anything harsh to anyone.
1: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం
0: బాధ. If we hurt anybody twice the amount we'll get hurt. That's
1: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
0: We'll have to do every duty
1: you have to. If
0: you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కనుకన పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
0: You'll have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
0: Then only we will understand what is life.
1: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
0: We should not just disregard everything. It's a simple truth. The simple truth is whatever you do comes back to you twofold. We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులవుతారు.
0: If those people follow these truths, they'll become.
1: నిజమైన ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
0: What is mukti? That is mukti.
1: Moksham ante adi nijamaina mokshamu.
0: This is true moksha. What is moksha?
1: Moham lekunda mohani chayam chesukunetundide mokshamu.
0: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
0: Whatever circumstances, we should not criticize.
1: Evvanni manamu vimarsinchakoddu.
0: We should not criticize them, analyze them.
1: Evvari doshamulo manam vetukunti pokoddu.
0: We should not search for the bad qualities.
1: Inaadu itharulu doshamulu ni vetukunti pote repadi dinam nee doshamulu vetukeyuntaru.
0: If you search for the bad qualities of others,
1: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
0: Now an example.
1: వీడు అలాంటి వాడు అనేటి వాడికి వేలు చూపిస్తే,
0: you said this person is like
1: వేలు మాత్రమే వాడిని చూపించింది.
0: And you're pointing a finger.
1: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
0: Remember, three fingers are pointing at you.
1: మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
0: So you have got three bad qualities.
1: ఈ మూడు నిన్ను దోషం చూపిస్తుండది.
0: So when you point one finger, three fingers point at you.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
0: We think we are pointing at somebody, but your own defects.
1: అది మర్చిపోకూడదు.
0: Your own defects.
1: హస్తస్య భూషణం దానం.
0: You should not.
1: హస్తస్య భూషణం దానం.
0: So you should not gossip or talk.
1: హస్తస్య భూషణం దానం.
0: So that is not the quality
1: వాక్యం,
0: that you should.
1: వాక్యం సత్యం.
0: So you should speak the truth.
1: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
0: What is the adornment for having been born?
1: Necklace వేసుకోవటం కాదు.
0: It is not doing other things.
1: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
0: The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిదే అదే నిజమైన హస్తము.
0: When you give charity, that is the thing which is.
1: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
0: Charity is the adornment for the hands.
1: హస్తం వీరికి వ్యర్థం.
0: So if you don't do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమే.
0: God has given all these organs to make it justifiable.
1: కన్నులు చూస్తున్నాయి. కన్నులు చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
0: We have to see with the eyes things that are pure and good.
1: కంటిలో ఎంత వ్యక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
0: You know how much power is
1: there. అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We should not waste away the power in our eyes.
1: 12 crores వెలుతురుతో ఉంటుంది కన్ను.
0: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
0: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తుంటున్నాయి.
0: But without knowing your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడా నమస్కారం సూర్యో నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
0: సో ఇన్ ఓల్డెన్ డే దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
0: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఇనఫ్.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుండాలి.
0: When you do namaskar to the sun god, you
1: realize that నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: When you worship the sun god, your eyes become more
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
0: So if you see some things that are disagreeable, your eyes also will lose their power.
1: భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సాత్వికం చేసుకోవాలి.
0: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
1: సాత్వికం చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
0: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
0: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుందని మోక్షం.
0: So in these very small things is liberation.
1: నీ అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
0: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అదే అదృష్టము అన్నారు.
0: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
0: What is fortune?
1: ప్రాప్తి రావడం అని కాదు.
0: It is not
1: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
0: So fortune is where you can see.
1: కనుకనే మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see everything.
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
0: We are really feeling sorry that we cannot see
1: anything. అదే అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
0: What is this fortune?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటే అది సుఖాన్ని సంతోషాన్ని.
0: So we are trying to see things which maybe we cannot see.
1: కనిపించు చేసినటువంటి ఫలితముకు కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటుంది.
0: You may get some derived happiness by seeing, but there are so many things that you get without even seeing. That is the fortune.
1: అదృష్టం కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినాయి అనుకుంటున్నాము.
0: We are thinking that fortune is something we can get.
1: అదృష్టము.
0: That is not fortune.
1: కనిపించేదంత కూడా అదృష్టం కాదు. కనిపించనిదే అదృష్టం.
0: Whatever even you cannot comprehend is your fortune.
1: ఆ దృష్టం. ఆ దృష్టం. ఆ దృష్టం అనగా కనిపించినటువంటిది అదృష్టం.
0: So that which you cannot see is the fortune that you have.
1: కనుక కనిపించినటువంటిది ఎంతో మనం వెంట ఉంటున్నాయి.
0: We can see many things perhaps. But there are many things we cannot see.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: భారత దేశము ఎంతో గొప్పది.
0: Land of Bharat is a very very illustrious one.
1: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని తెచ్చి మీకు అందిస్తుంది.
0: The land of Bharat is also full of prosperity and wealth.
1: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
0: It's not merely in terms of money.
1: ధనము అదే విజ్ఞాన ధనము.
0: And that is
1: అదే ప్రజ్ఞాన ధనము. అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
0: That the wealth of knowledge and truth and all these things.
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
0: And in this land, wherever you go, there you find this fortune.
1: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
0: It's not only giving it to you, it's handing it over to you.
1: కానీ దురదృష్టవంతుడైన వాడు ఆ చేయినే వచ్చి పెడుతున్నాడు.
0: But the man who's unlucky is not able to take it.
1: మనం అంత కఠినులు కాకూడదు.
0: We are not that way.
1: మనది మానవ జీవితము.
0: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men, and in the Upanishads, man is exalted.
1: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
0: And in the Upanishads, he is called a person with tremendous strength.
1: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
0: He is also called a person who is very pure.
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
0: And one who has got a lot of knowledge.
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
0: And that he can even impart knowledge to others.
1: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
0: So in the Upanishad, man is described in many ways.
1: కనుక
0: therefore
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: So we are not understanding even the meaning of the small words, and we are going in the wrong way.
1: అదృష్టం కాని దురదృష్టం కాని,
0: whether it is
1: మంచి కాని చెడ్డ కాని, మన వెంటనే ఉంటుండాలి.
0: Misfortune or fortune, good or bad, is just behind us.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాం.
0: But we are not understanding this.
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
0: Someday or other we'll have to see.
1: ఆ ఫలితం అనుభవించేసో మీరు అయ్యో నేను ఏం పాపం చేస్తున్నా ఏ పాపం చేస్తున్నా అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
0: We will have to feel the fruit of whatever we do, and we do not
1: understand.
0: What's the use of thinking now?
1: ముందే నీవు జాగ్రత్త పడాలి.
0: You have got to be careful right at the start.
1: ఆ కష్టంలో గురి కాకుండా చూసుకోవాలి.
0: You have got to see that you do not lose that
1: fortune. అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
0: And God is the witness.
1: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
0: The will of God is something which brings great deed of faith.
1: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైన జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: So try to earn for yourself fame and a good name and make good your life.
1: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ప్రీత్యార్థం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
0: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
1: అప్పుడే నిజమైన జీవితం మీకు లభ్యమవుతుంది.
0: It's only only then it's a true life that you can gather.
1: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధన కనుక వస్తువు అనాదులు కాదు.
0: It's not what you acquire, the wealth and all that.
1: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధన కనుక వస్తువు అనాదులు.
0: There are material wealth and so many things you may acquire by way of knowledge.
1: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
0: You have got to acquire the wealth of truth and dharma.
1: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
0: That is a true wealth and then you will have the grace of God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు
0: టుడే
1: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
0: People were waiting for 19th November.
1: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
0: Even to feel that good thought is really a fortune.
1: పూర్వం ఉండేటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
0: Try to give up all those bad thoughts that you have.
1: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధిపరచుకోండి.
0: Try to cultivate good thoughts.
1: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
0: And try to strive for a good life, an exemplary life.
1: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
0: We have got to try to understand what is pure in life.
1: ఉపనిషత్ అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
0: And Upanishad always says that man has everything that is pure.
1: Upanishadulanni kudunu gnanamulu ani bodhinchari.
0: And Upanishad always tells us about knowledge and wisdom.
1: Vedamanta kevalamu oka padamulu mantramulu maatrame.
0: In Vedas there are the mantras.
1: Vedam laukikamainatundi oka purusha sooktamu stree sooktamu ilantivanta nerpistu vachindi.
0: And there are many various texts of these Vedas.
1: Enta vedamulu nerchukunnappudiki
0: whatever Vedas we may learn,
1: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
0: If we do not understand the Upanishads, the whole thing goes
1: wrong. Kabani vedamulanta ayin tarvathane upanishadulu prarambhistaru.
0: It's after the Vedas that one learns the Upanishads.
1: Upanishadulanu gaemti upasameepena chedichatmadu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi oka balanni andinchetundi ve upanishadulu.
0: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
1: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani virmistunnanu.
0: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना

अजनबी शांति नहीं जप जान बिना संयोग नहीं प्रभु दर्श बिना

0: maknai. Bhagwan bina koi apna nahi.
1: Thank you.

وَلِيٌّ